ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 అశ్విని మాసం 2వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారము ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ రాఘవేంద్ర సుప్రభాతం, మరికొన్ని భక్తి గీతాలని విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాము.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు

0: వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూసమీకరణ పథకం కింద ఎకరా కంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డీఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.

0: వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లిట్ల రమేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులలో రేబిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సంఘమండల కేంద్ర రైతు రౌతు రాజయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమం వాట్సాప్ నంబరు శ్రోతలందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేస్తున్నాము, 7382922899 ఫోన్ నంబర్, మరొకసారి 7382922899 ఈ వాట్సాప్ నంబర్కు మీరు కోరిన చిత్రగీతాలను వినవచ్చును. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 2026 నిర్వహిస్తున్న 20వ ఏషియన్ గేమ్స్పై ప్రతిరోజు జరిగినటువంటి ముఖ్యాంశాలకు సంబంధించిన వివరాలను ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 మధుర గీతాలు, అలనాటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
1: రాష్టంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల హియరింగ్, ఓటర్లు సమర్పించే ధృవపత్రాల పరిశీలన, వాటి అప్లోడింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ హియరింగ్, డాక్యుమెంట్ అప్లోడింగ్ ప్రక్రియను ఆయన ఇటీవల పరిశీలించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ అన్మ్యాప్డ్ ఓటర్లు, ఓటర్ వివరాల్లో వ్యత్యాసాలున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం మరింత వెసులుబాటు కల్పించిందని, సంబంధిత ఓటరు వ్యక్తిగతంగా హియరింగ్కు హాజరు కాలేని సందర్భంలో కుటుంబంలోని వయోజన సభ్యుడు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై అవసరమైన ధృవపత్రాలు, సమాచారాన్ని సమర్పించవచ్చని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. జిల్లాలో దీర్ఘకాలంగా వేల కుటుంబాలను ప్రభావితం చేస్తున్న రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల సమస్య పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏ, డీటీసీపీ తదితర సంస్థల అనుమతులు పొందినప్పటికీ 22A కారణంగా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న కేసులను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో జీవో 118 పరిధిలో మొత్తం 9792 ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా మెమో జారీ చేసినట్లు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ గృహాల పనులు పూర్తైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది. సుమారు 21,000 ఇళ్లు 26 ప్రాంతాల్లో ఉండగా ఆయా గృహాలకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ డ్రా ద్వారా లబ్దిదారుల ఎంపికను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించారు. సామాజిక భద్రతా సంక్షేమ పథకాల్లో భాగంగా జిల్లాలో ఆసరా పింఛన్లు పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు అందుతున్నాయి. రాష్ట ప్రభుత్వ ఆసరా ప్రత్యక్ష డాష్బోర్డులో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 149,482 మంది లబ్దిదారులు నమోదయ్యారు. వీరిలో వృద్ధాప్య పింఛన్దారులు 61,742 మంది, దివ్యాంగులు 22,037 మంది, వితంతువులు 58,915 మంది, ఒంటరి మహిళలు 5,876 మంది ఉన్నారు. చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు చెందిన లబ్దిదారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. జిల్లా రవాణా మౌలిక వసతుల్లో అత్యంత కీలకమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని నిర్ణయించింది. జాతీయ రహదారి 163పై 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గతంలో పలు గడువులు దాటిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. ఈ కారిడార్ పూర్తయితే ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, నారపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు భువనగిరి, జనగామ, వరంగల్ వైపు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడనుంది. రైల్వే రవాణా అభివృద్దిలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాకు ఉపయోగపడే మరో ప్రధాన ప్రాజెక్టుగా సికింద్రాబాద్ ఖట్కేసర్ నుంచి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఘట్కేసర్ కాజీపేట విభాగంలో అదనపు లైన్లు ఏర్పాటైతే ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరగడం, ప్రస్తుతం ఉన్న మార్గంపై రద్దీ తగ్గడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన పలు భారీ అభివృద్ది పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగాయి. పనుల పురోగతి, ప్రాజెక్టులు, నిర్మాణాల కార్యాచరణపై జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ భగాయత్ ఫేజ్ 3లో 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్ పరిధిలో 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 416 కోట్ల రూపాయలతో 6 వరుసల ఫ్లైఓవర్, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి వీటిలో ఉన్నాయి. కూకట్పల్లిలోని రంగధాముని చెరువు, ఐడీఎల్ లేక్ అభివృద్ది పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. చెరువులో సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక ప్లాస్టర్

0: ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను తొలగిస్తూ చెరువును లోతుగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువును పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనానికి అనువుగా ఒక భాగంలో చెరువు లోతును 25 అడుగులకు పైగా పెంచినట్లు అధికారులు వివరించారు. నిమజ్జన అనంతరం కూడా చెరువు పునరుద్దరణ పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
1: మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు హల్వా బాప్టిస్ట్తో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామిలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్ లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో తో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయ్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28, 2028-29 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి.
జాగ్వార్, హక్స్, సుమో.

0: విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వసి

లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్.

0: పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం 56వ భాగంలో అంబరీషోపాఖ్యానం వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ ఐ కిషన్ రావు గారు.

0: పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
1: గత వారం దూర్వాస మహర్షి కృత్యను సృష్టించి అంబరీషుని పైకి ఉసిగొల్పటం దాకా విన్నాం. ఆ తరువాత జరిగినటువంటి అంశాలను ఈనాడు వ్యాఖ్యానిస్తున్నాను. అంబరీషుడి మీది ఆగ్రహంతో ముక్కోపి దూర్వాసుడు తన జటనుపయోగించి సృష్టించిన కృత్య విలయ తాండవం చేస్తూ అంబరీషుడిపైకి విజృంభించింది. వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దూర్వాసుని దుష్ప్రవర్తనను దుష్ప్రయోగాన్ని గమనిస్తూనే ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అనేది కదా ఆ స్వామి దీక్ష. వెంటనే అంబరీషునికి దూర్వాసుని వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితి తొలగించి పరిస్థితిని చక్కబరచుమని సుదర్శన చక్రాన్ని పురమించాడు మహావిష్ణువు. మరుక్షణం ఆ సుదర్శన చక్రం భూలోకం చేరి నేల నాలుగు చెరగులా నిప్పులు చెరుగుతూ దూర్వాసుడు సృష్టించిన కృత్యను క్షణంలో దగ్ధం చేసి అంతటితో తృప్తి పొందక దూర్వాసుని వెంటపడింది. ప్రతీకారంతో చని మహర్షి మేరుగుహలో ప్రవేశించాడు. అడవిలో దావానలం అంటుకుంటూ సర్పం వెనుక ప్రాకినట్లుగా సుదర్శన చక్రం మేరులో ప్రవేశించి దూర్వాసుణ్ణి తరుమసాగింది. దూర్వాసుడు ఎక్కడికి వెళితే చక్రం అక్కడికి వెళ్లి వెంటపడింది. ఏ లోకానికి వెళ్లినా సుదర్శన చక్రజ్వాలలు మాన్పేవారు కనబడకపోవటంతో మహర్షి దూర్వాసుడు దిక్కుదోచని పరిస్థితి ఏర్పడి బ్రహ్మలోకం వెళ్లి తన సంకటాన్ని నివారింపమని ఆ చతుర్ముఖుణ్ణి వేడుకొన్నాడు. బ్రహ్మ అతనితో, ఏ దేవుడు సృష్టి స్థితి లయాలకు కారకుడో, ఏ దేవుడు నన్నే సృష్టిస్తాడో, అలాంటి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రజ్వాలల్ని అడ్డుకోవడం నాకే కాదు ఎవరికీ వీలు కాదు, పొమ్మన్నాడు. దూర్వాసుడు చేసేది లేక కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి కూడా ఆశ్రయించి చక్రజ్వాలల నుండి తనను కాపాడమని ప్రార్థించాడు. అందుకు సమాధానంగా శివుడు అతనితో, ఏ విశ్వేశ్వరుని వల్ల ఈ చరాచర కోటి ఏర్పడుతుందో, ఎవ్వని మాయలో నాలాంటి దేవతలు భ్రాంతి పొందుతున్నారో, అలాంటి జగన్నాథుని ఆయుధాన్ని అడ్డుకోవటం మాలాంటి వాళ్లకు అసాధ్యం. కాబట్టి నీవా జగన్నాథుణ్ణే శరణం వేడితే నీకు మేలు కలుగుతుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే దూర్వాసుడు వైకుంఠానికి వెళ్లి ఆ దేవదేవుణ్ణి ఇలాగ ప్రార్థించాడు.
2: ఆ వైకుంఠములోని భర్మమణి సౌధాగ్రంబుపై లచ్చి

0: తనను రక్షించమని పాదాలపై పడ్డ దూర్వాసుణ్ణి చూసి మహావిష్ణువు అతనితో ఇలాగా అన్నాడు, నేనెప్పుడూ నా మేలు కోరుకునేవాణ్ణి కాదు, నేను నా భక్తుల మేలు మాత్రమే కోరతాను. భక్త రక్షణనే నా పరమ లక్ష్యం. సర్వసంగాలు త్యాగం చేసి నన్నే ఆశ్రయించిన భక్తుల్ని నేనెప్పుడూ వదిలిపెట్టను. నా తేజస్సు సాధువుల హృదయాల్లో నెలకొని ఉంటుంది. అలాంటి సాధువులను బాధించే వారికి నా తేజస్సు మనశ్శాంతి లేకుండా చేసి దుఃఖ భాజనులను చేస్తుంది. అందువలన నీవు అంబరీషుణ్ణే శరణు వేడుకో, నీకు అభయం కలుగుతుంది. అలాగ శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ఆజ్ఞను పురస్కరించుకుని దూర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుని పాదాలు పట్టుకున్నాడు. దూర్వాసునంతటి మహర్షి తన పాదాలు పట్టుకోవటం సహించని రాజు దయ కలిగిన వాడై సుదర్శన చక్రాన్ని అనేక విధాలుగా ప్రార్థించాడు. ఆ సందర్భంలో అంబరీషుడు తన ధర్మపథాన్ని వెలిబుచ్చుతూ సుదర్శన చక్రాన్ని సంబోధిస్తూ ఇలాగ శపథం చేశాడు.
1: విహిత ధర్మమందు విహరింతునేనియు ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణి సురుడు మాకు దైవదంబగునేని విప్రునకు శుభంబు వెలయుగాత.
0: ఈ విధంగా రాజు అనేక విధాలుగా తనను స్తుతించటం చూచి ఆ

0: సుదర్శన చక్రం ప్రసన్నమై దూర్వాసుణ్ణి మన్నించి తన లోకానికి తిరిగి వెళ్ళింది. తరువాత మహర్షి రాజును సమీపించి అతణ్ణి ఇలా శ్లాఘించాడు. అంబరీష, నీవు నా తప్పు మన్నించి నాకు మేలు చేశావు. నీవు నిజంగా ఇంతటి విష్ణుభక్తుడవని గుర్తించలేకపోయాను. విష్ణుభక్తులను అడ్డుకోగలిగిన వాడెవ్వడి లోకంలో లేడంటే అతిశయోక్తి కాదు. ఈనాటికి నీలాంటి భక్తుణ్ణి చూడటమే కాక నీవంటి మహాభక్తుని మాటలు విన్నందుకు నా జన్మం ధన్యమైంది. ఇలాగ ప్రశంసించిన దూర్వాసుడికి అంబరీషుడు మృష్టాన్నం పెట్టించి సంతృప్తిని చేశాడు. ఆ పైన దూర్వాసుడు అంబరీషుణ్ణి దీవించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. తదుపరి అంబరీషుడు దుర్వాసుణ్ణి చక్రం మన్నించిన విధం తలుచుకుంటూ అంతటి మహర్షిని రక్షించటానికి తానెవణ్ణని అదంతా హరికృపామహిమ అనుకుంటూ హరిపద సేవ చేసే వారికి ఇంకా ఈ రాజ్యాదులెందుకంటూ పూర్తి వైరాగ్యం పొంది తన కుమారుల్ని పిలిపించి వారికి రాజ్యభారం అప్పగించి వానప్రస్థం స్వీకరించాడు. అంబరీషుడు గొప్ప భక్తుడు కనుకనే మహావిష్ణువు అతడు కోరిన విధంగా తన చేతనే ఉండదగిన దివ్యాయుధాన్ని అతనికిచ్చాడు. ఈ అంశం అంబరీషుని భక్తి సంపదను, విష్ణుమూర్తి భక్తానుగ్రహ తత్పరతను తెలియచేస్తుంది. సాధు భక్తాతిక్రమణం కూడదనే సద్భావనతోనే దూర్వాసుడు వచ్చేదాకా అంబరీషుడు తానూ తినలేదు. కేవలం నీరు సేవించటం పారణకు ముగింపు పలికి వ్రతభంగం రాకుండా చూడటమే అతని లక్ష్యం. దూర్వాసుడు శపించటంలో వెనుకాడేవాడు కాదు. అంబరీషుని పైకి కృత్యను పంపితే విష్ణుచక్రం కృత్యను సంహరించి దూర్వాసుణ్ణి వెంటాడుతుంది. అంటే మహర్షుల వంటి గొప్పవాళ్ల శాపం నిరర్థకం కాదు. కాని ఇక్కడ దూర్వాసుని శక్తి అంబరీషుని విష్ణుభక్తి వల్ల నిరర్థకమైంది. అలా నిరర్థకం కావడానికి దూర్వాసుని అనిమిత్త కోపం, అహంకారం ఈ రెండూ కారణాలు. అంటే కోపం పనికిరాదని, భక్తుల పట్ల అహంకారం పనికిరాదని ఈ కథ బోధిస్తుంది. దూర్వాసుడు సుదర్శన చక్రం బారి నుండి రక్షించమని విష్ణువును ఆశ్రయించినప్పుడు ఆయన నాకు మేలు కోర నా భక్తులకి కాని అని, అంటే విష్ణువు తన మేలు కంటే తన భక్తుల మేలు కోరేవాడినని చెప్పటం చూస్తే ఆ దేవుని భక్తపాలన కళ ద్యోతకమవుతుంది. స్వయంగా ఆయన ఋషిని రక్షించగలిగి కూడా అంబరీషుణ్ణి ఆశ్రయించమనటం భక్తులకు తనకు భేదం లేదని నిరూపించటం కోసమే. పైగా భక్తుల మహాత్మ్యాన్ని లోకానికి తెలియపరచటం ఆయన ఉద్దేశం కూడా. దూర్వాసుడికి కోపం వచ్చినప్పుడు విష్ణువుని అనేక అవతారాలెత్తే విధంగా శపిస్తాడు. కాని విష్ణువు అతణ్ణి ఏమీ అనలేదు. తన భక్తుడైన అంబరీషుడికి ఇబ్బంది ఏర్పడగానే చక్రం పంపించి తాను ఆదుకున్నాడు. ఇది అతని ఆర్తత్రాణ సాధుత్రాణ పరాయణత. బ్రహ్మ శివాదులు కూడా సుదర్శన చక్రజ్వాలల్ని ఆపలేమని చెప్పటం వారికి చేతగాదని కాదు. భక్తుల గొప్పతనాన్ని చాటటానికి వారు దూర్వాసుడికి అంబరీషుణ్ణి ఆశ్రయించమని సలహా ఇస్తారు. అంతేకాక తనకు అపకారం చేయదలిచిన దూర్వాసుణ్ణి మన్నించమని చక్రాన్ని అంబరీషుడు స్తుతించటం అతని సాత్విక స్వభావానికి తార్కాణంగా చెప్పాలి. మోక్షం కోసం జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలనేవి మూడు రకాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం యోగులకు, ఋషులకు మాత్రమే వీలవుతుంది. కర్మ మార్గం కూడా కష్టమే. ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటానికి అందరికీ మనసొప్పదు. కానీ భక్తి మార్గం అట్లా కాక ఆబాల గోపాలం స్త్రీ పురుష వివక్షత లేకుండా పాటింపదగిన మార్గం. ఈ మహాసత్యాన్ని నిరూపించే మహాభాగవతోత్తముని కథనే అంబరీషోపాఖ్యానం.
1: ఇంతవరకు మీరు అంబరీషోపాఖ్యానం విన్నారు. వ్యాఖ్యానించిన వారు డాక్టర్ ఐ కిషన్ రావు గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.

0: ఉదయ తరగతి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్

0: అడిషన్స్ మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
6: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. అన్నమయ్య చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ, అనురాధతో కలిసి పాడిన అన్నమయ్య కీర్తన.

ఉదయతరంగిణి కార్యక్రమంలో మరొక పాట వినే ముందు ఈరోజు అంటే సెప్టెంబర్ 24వ తేదీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. భారతీయ మరియు అంతర్జాతీయ చరిత్రలో సెప్టెంబర్ 24వ తేదీకి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. రాజ్యాంగపరంగా, శాస్త్రీయంగా, క్రీడారంగంలో అనేక కీలక ఘట్టాలు ఈరోజు నమోదయ్యాయి. చారిత్రక మరియు జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే సత్యశోధక్ సమాజ్ స్థాపన 1873వ సంవత్సరంలో సమాజంలో అణగారిన వర్గాలు, మహిళల హక్కుల కోసం ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించారు ఈరోజునే. ఇక 1861వ సంవత్సరంలో మేడం భికాజీ కామా జయంతి, అంటే ఈరోజే వారు జన్మించారన్నమాట, భారత స్వాతంత్ర సమరయోధురాలు విదేశీ గడ్డపై అంటే జర్మనీలో తొలిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీరనారి మేడం భికాజీ కామా జన్మదినం ఈరోజు. మరొకటి జాతీయ సేవా పథక దినోత్సవం, అదేనండి ఎన్ఎస్ఎస్ డే. మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24న భారత ప్రభుత్వం కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ను లాంఛనంగా ప్రారంభించింది. ఇక అంతరిక్షం మరియు సైన్స్ విజయాలకు వచ్చేస్తే మంగళయాన్ చారిత్రక విజయం 2014. ఇస్రో ప్రయోగించిన మంగళయాన్ అంతరిక్ష నౌక విజయవంతంగా అంగారక కక్షలోకి ప్రవేశించింది ఈరోజే. దీనితో తొలి ప్రయత్నంలోనే అంగారకుడి కక్షను చేరిన మొదటి దేశంగా భారతదేశం సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇక క్రీడారంగంలో చూసుకుంటే భారత్ తొలి టీ20 ప్రపంచకప్ విజయం 2007వ సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని యువ భారత జట్టు జోహన్నెస్బర్గ్లో జరిగినటువంటి ఫైనల్లో పాకిస్తాన్పై ఉత్కంఠభరిత పోరులో గెలిచి మొట్టమొదటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది నూతన శకానికి నాంది పలికింది. ఇక అంతర్జాతీయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అమెరికా సుప్రీంకోర్టు ఏర్పాటు 1789వ సంవత్సరంలో జరిగింది. అమెరికా కాంగ్రెస్ జ్యుడిషియల్ యాక్ట్ ఆమోదించి తన ఫెడరల్ న్యాయ వ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు మరియు అటార్నీ జనరల్ పదవిని ఏర్పాటు చేసింది ఈరోజునే. ఇది సెప్టెంబర్ 24వ తేదీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జొన్న విత్తుల గీతం. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ಸೈದಾ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತತು ತಾತ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತತು ತಯ್ಯತ್ತು ತೆತೆ ಹಿತತು ತತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ಕತೆ ಹಿತ ತಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి హనుమాన్ ఈ చిత్రం కోసం సింహాచలం మన్నెల సాహితీ గాలిదేవరా మరియు సింహాచలం మన్నెల ఆలపించినటువంటి గీతం. సంగీతం అనూప్ దేవా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కళా శ్రీనివాస్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ఇంతవరకు కళా శ్రీనివాస బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. మార్నింగ్

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: और इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ मुझे यानी अजीत
1: और विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: श्रोतलు ఇంతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సుస్వరాల సుమధుర గీతమాలిక చిత్రసీమ తెలుగు సినిమా పటల కార్యక్రమంలో ముందుగా వినండి. స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషజ్యం మందరం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వర్షం ఈ చిత్రం కోసం రకీబ్ ఆలం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రియమైన ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. వర్షం పడుతున్న సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడం మంచిది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల దగ్గర నిలబడకూడదంటున్నారు. తడిసిన చేతులతో విద్యుత్ స్విచ్లు, విద్యుత్ పరికరాలను తాకవద్దు. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండడం మంచిది. వర్షపు నీరు నిలిచిన రోడ్లపై నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. నీటి లోతు తెలియని ప్రదేశాల్లో ప్రయాణించకండి. అత్యవసరం కానప్పుడు వరద నీటిలోకి వెళ్లకండి. పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉంచండి. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు శుభ్రమైన లేదా కాచి చల్లార్చిన నీటినే తాగండి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి. మన భద్రత మన చేతుల్లోనే ఉంది. వర్షాన్ని ఆస్వాదిద్దాం, కానీ జాగ్రత్తలను మాత్రం మరవకండి. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి రేపల్లెలో రాధ. ఈ చిత్రం కోసం సుజాత పాడిన శ్రీహర్ష గీతం, సంగీతం కోటి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారత్నం గారి అబ్బాయి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్కోటి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి సంకల్పం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన వడ్డేపల్లి కృష్ణ గీతం, సంగీతం కోటి.

0: బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమరన్. ఈ చిత్రం కోసం అనురాగ కులకర్ణి, రమ్యా బెహరా ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రలహరి చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: కార్యక్రమంలో వినండి ఇప్పుడు అతిథి దేవోభవ. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజే మేయర్,

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి పెద్ది చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 శిశువుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులకు సూచించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, G20 బ్రిక్స్ సమ్మిట్ల తరహాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన మహాశోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు.

ఈ నెల 25న బాలాపూర్ నుంచి జరిగే తుది శోభాయాత్రను 10,000 సీసీ కెమెరాలు 24 డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తుకు 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించారు. 14,929 మండపాలకు అనుమతులివ్వగా ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సరిహద్దు భద్రతా దళం సహకారంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 12 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దు బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అనేక దాడులు నిర్వహించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్, బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన సుమారు 12 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఉప్పు, చక్కెర లేదా కొవ్వు అధికంగా ఉండే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ను ఒకే దశలో అమలు చేయాలని ప్రతిపాదించింది. నిర్దేశిత పరిమితిని మించి పోషకాన్ని పేర్కొంటూ అటువంటి ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోన హెచ్చరికల లేబుల్ను ఉంచాలని ప్రతిపాదించారు. చైనా నుంచి దిగుమతయ్యే తక్కువ ధర కలిగిన డెకార్ పేపర్ సరఫరా నుంచి దేశీయ తయారీదారులను రక్షించేందుకు భారత్ దానిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. డిసెంబర్ 2021లో రెవెన్యూ శాఖ టన్నుకు $110 నుంచి $540 పరిధిలో ఈ సుంకాన్ని 5 ఏళ్ల కాలానికి విధించింది. సుంకం విధింపును 2027 మార్చి 26 వరకు పొడిగిస్తూ ఆ శాఖ నోటిఫికేషన్ సవరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:34 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో మనం ప్లే చేసుకుందాం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ప్లే చేసుకుందాం. 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ లో వచ్చిన సినిమాల నుంచి మీకు నచ్చిన పాటల్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. 0402324082 కీ నెంబర్ 0402324082 నెంబర్ కి మీరు ఈ 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు షేర్ చేయండి. ఫస్ట్ అయితే కార్తిక్ అండ్ మోహన భోగరాజు పాడిన అదృపై పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ మనం స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్.

పారడైజ్ నాని, అదే న్యాచురల్ స్టార్ నాని అండ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో వచ్చిన బలే బలే మగాడి ఓ నుంచి సూపర్ ట్రాక్ మనం విన్నాము. కార్తిక్ అండ్ మోహన భోగరాజ్ పాడారు ఈ పాటని. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్గా మనం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ 10 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య మనకు మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీమాణి కాదు శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ అండ్ సాయి రిత్విక్ ఉన్నారు. మాకోసం ఏదైనా సాంగ్ డెఫినెట్గా మీకోసం ఖచ్చితంగా ఒక మంచి పాట ప్లే చేద్దాం. అండ్ ఎవరు ఈ మెసేజ్ మనకి టెక్స్ట్ చేసింది అంటే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి అండ్ నితిన్. రైట్, మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక అదృపయ సూపర్ ట్రాక్ గోల్డ్ దేవరాజ్ గారు పాడిన ఈ పాట మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం. రైట్, 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన పాటల్ని మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 04023240852 నెంబర్కి. హాయ్ అన్నయ్య, ఐఆమ్ లతా మోహన్ ఫ్రమ్ నెల్లూర్. హలో చెల్లి. రైట్, బట్ సాంగ్ ఏం కావాలో మనకి మెసేజ్ పెట్టలేదు ఈ చెల్లి. చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతా నగర్ హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, చాలామంది లక్ష్మిలు ఉన్నారు ఈ మెసేజ్లో. అలాగే ఒక రాములమ్మ గారు కూడా మనకి మెసేజ్ చేశారు హైదరాబాద్.

భారతి అంట. ఓకే విబి రైట్. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, హైదరాబాద్, కడప, వినయ్, యాంటనీ, ఆరోగ్య, స్వామి మనకి మెసేజ్ ఇస్తారు, బట్ మెసేజ్ మొత్తం కూడా చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉందండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. నంద్యాల డిస్టిక్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు వరలక్ష్మి, సువర్ణ, సాయి, దేవాన్షిక, రిషిధర్ ఈ మెసేజ్లో ఉన్నారు. అలాగే వెంకటేష్, ఎం వెంకటేష్, నందిపేట, మా పేర్లు చదవండి ప్లీజ్ అంట. డెఫినెట్గా చదివేశానండి. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ మనకి మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్కి స్వాగతం. వెల్కమ్ అండి, చాలాసేపు అయింది మనం స్టార్ట్ చేసి. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమానులు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెసేజ్లో ఉన్నారనమాట. రైట్, మీ అందరి కోసం జెస్సీ గిఫ్ట్, కల్పన గారు పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. గురువారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యలు గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 232408852, 232408853, 295509923 నెంబర్, మరోసారి 295509923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

రైట్, చందమామ సినిమా నుంచి కారుణ్య అండ్ గాయత్రి పాడిన పాట విన్నాము. కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. రైట్, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్కి. హలో శుభోదయం. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్లో మాకు కూడా ఒక మంచి పాట, డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేద్దాం. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ కాలనీ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధుర, ఓకే, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ పేర్లు, వెరైటీగా కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి, గోపి, కిషన్, ఉమాదేవి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి విలేజ్ నుంచి అనుముల, మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, నార్లవాయి విలేజ్ నుంచి సింగిరెడ్డి, అనిలు, మానస, అన్విక, రిషి, కౌశిక్ రెడ్డి, ముమ్మిడివరం గ్రామం నుంచి మచ్చిక, సుదర్శన్, చంద్రకళ. రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, ఈ టైం బోన్లో వచ్చిన పాట, కాసల శామ్ గారు రాసిన పాటనే మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:42 and 48 seconds ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సాంగ్ విలన్ సినిమా నుంచి విక్రమ్ ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ మణిరత్నం గారి డైరెక్షన్ లో విక్రమ్ అండ్ ఐశ్వర్యరాయ్ గారు యాక్ట్ చేశారు. పృథ్వీరాజ్ గారు ఒక సెపరేట్ ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తారు అన్నమాట ఈ సినిమాలో. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సూపర్ హిట్ ట్రాక్ మనం ప్లే చేసుకున్నాం. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది. అండ్ ఇదే టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక సాంగ్ మనం ప్లే చేసుకునే ముందు కొన్ని మెసేజ్లు మనం చదువుదాము. జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను మనకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే శాంపల్లి విలేజ్ నుంచి చింత శ్రీనివాస్, జఫర్గఢ్ మండలం జన్గామ్ డిస్టిక్ నుంచి మనకు మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ అండ్ లోహిత్ ఉన్నారు మెసేజ్లో. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మా లక్ష్మి అండ్ మాధవి ఉన్నారు. అలాగే మనకి ఇంకొక మెసేజ్ చూద్దాము మనము. సాయి దన్సిక ఫిర్జాదిగూడ నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాజేష్, రాణి, రవి, రేఖ, సుజన, మాధవి, ఆంజనేయులు, బుధాన్ పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. రైట్, మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట, విజయ్ ప్రకాష్ పాడిన పాట అండ్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారికి శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295509 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: రైట్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అత్తారింటికి దారేది సినిమా నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట మనం విన్నాము. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకున్నాం. రైట్, ఇది ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకున్న కొన్ని పాటలు. చాలా మంది చాలా మెసేజ్లు పంపించారు, బట్ చాలా రిక్వెస్ట్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనం టైం బౌండ్లో ప్లే చేయలేం. బట్ మీరు ఈ పాటలన్నీ కూడా మీ అందరి కోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా. రైట్, నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విశేషాలు మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ వినాయక నిమజ్జనాలు అవుతున్నాయి, పిల్లల్ని నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బయట రెయినీ కూడా ఈ 2-3 డేస్ నుంచి చాలా వర్షాలు కూడా ఉన్నట్టున్నాయి. సో అవన్నీ కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: Oh yeah.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఈ విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయం సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటినే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత్ శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రత

ఏర్పాట్లు సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బాలాపూర్ మండపాల వద్ద మహిళలు యువతల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్ అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టులు, ఇతర కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5ను పనిదినంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వెరీ గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04 అవుతోంది. మరి కాసేపట్లోనే వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓవైపు పాటల్ని మరోవైపు మాటల్ని అందంగా అల్లిన భాషా సవ్యసాచి ఆయన. మాటల విషయం కాసేపు పక్కన పెడితే ఆయన రాసిన పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, మనసు భాషకు వ్యాకరణ గ్రంథాలు. అలాంటి ఎన్నో గీతమాలికలు ఆయన కలం నుండి జాలువారాయి. ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల అరుదైన రచయితల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఏ భాష సినిమా అయినా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ట్యూన్ అయినా, ట్యూన్ మాత్రం ఆయన లిరిక్కు సలామంటుంది. ఒక శిల్పి శిల్పం చెక్కినట్టు, ఒక మహారాణికి నగ తయారు చేసినట్లు ఉంటుంది ఆయన పాట రాస్తే. డబ్బింగ్ పాట అంటే చులకనేమో, డబ్బింగ్ పాట సాహిత్యం కాదేమో అనేవాళ్ల నోళ్లు మోయించిన ఆయనకి సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం అనేది బలమైన అభిప్రాయం. మరి ఇంతకీ ఎవరా గేయ రచయిత తెలుసుకుందాం. మరి కాసేపట్లో ఓ పాట ప్లే చేస్తాను ఆయన రాసింది, వినండి. ఆయన ఎవరో గుర్తుపట్టండి, ఎవరో మీకు తడితే నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే పవన్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, మీ ఆర్జే పవన్ తో. మరి సంబరాల రాంబాబు సినిమాలోంచి ఒక పాట ప్లే చేశాను కదా నేను, మన శ్రోతలందరూ కూడా చాలా యాక్టివ్ గా రియాక్ట్ అయ్యారు. దాదాపు 32 మంది నాకు కరెక్ట్ గా గెస్ చేసి ఆన్సర్ పంపించారు. ఎస్, ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. మరి ఇంతకీ ఆయన ఎవరంటే, కలం పేరునే తన పేరుగా మార్చుకున్న రాజశ్రీ గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే తన కలం పేరు రాజశ్రీతో ప్రసిద్ధి చెందిన ఇందుకూరి రామకృష్ణం రాజు గారు.

1934 ఆగస్టు 31న విజయనగరంలో అప్పలరాజు నారాయణమ్మలకు జన్మించారు రాజశ్రీ. అయితే రాజశ్రీ గారి ఎయిమ్ వేరు. నిజానికి బాగా చదువుకున్నారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని చదువుకుంటున్నప్పుడే డిసైడ్ అయ్యారు. స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవాళ్లు, అలాగే కళల పట్ల ఆయనకి చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేదన్నమాట. అయితే సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా రాణించాలి అని చెన్నపట్నం చేరుకున్నారు. కానీ ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని వదులుకోవాలి అనుకోలేదు. మద్రాసు వెళ్లిన వెంటనే ఎంజీఆర్ గారికి కథ చెప్పారు, ఒప్పించారు. అదే తేడవంద మాపిళ్ళ అనే ఒక తమిళ సినిమా. అలా కథారచయితగా రాజశ్రీ గారి సినీ ప్రస్థానం మొదలైంది. కెరీర్ మొదట్లో పినిశెట్టి గారు, కడారి నాగభూషణం గారు, సముద్రాల జూనియర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. చాలా మంది రైటర్స్ కి గోస్ట్ రైటర్ గా కూడా పనిచేశారు. రాజశ్రీ గారికి చెన్నైలో ఉన్నప్పుడే తమిళ భాష పట్ల చాలా పట్టు ఏర్పడింది. 1960లో వచ్చిన తెలుగు సినిమా రమాసుందరి అనే సినిమాలో మొదటి పాట రాశారు రాజశ్రీ గారు. తర్వాత 1963లో వచ్చిన పరువు ప్రతిష్ట ఎన్టీఆర్ గారి సినిమా, ఇక ఆ సినిమాలో ఆయన రాసిన పాటలతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రాజశ్రీ గారికి. మాట్లాడుకుందాం ఇవాళ రాజశ్రీ గారు రాసిన మంచి మంచి పాటలు విందాం, అలాగే ఆయన సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11 గంటలు దాటి 19 నిమిషాలు స్టూడియో క్లాక్లో మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గేయ రచయిత స్పెషల్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం రాజశ్రీ గారి గురించి. ఇక రాజశ్రీ గారి సినీ కెరీర్ విశేషాలను ఒక్కసారి మనం గమనిస్తే గనక 1963లోనే ఆయన మూఢనమ్మకాలు అనే డబ్బింగ్ సినిమాకి రచన చేసి పాపులర్ అయ్యారు. ఎవరి రాజశ్రీ అనే క్వశ్చన్ చాలామందిలో రైజ్ అయిందనమాట అప్పట్లో. ఎందుకంటే తమిళ తెలుగు భాషల మీద అంత పట్టున్న రచయిత రాజశ్రీ గారు. అండ్ 70వ దశకంలో వచ్చిన బంగారు గాజులు, మట్టిలో మాణిక్యం సినిమాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నారు రాజశ్రీ గారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే నంది పురస్కారాలు అందుకున్న రచయితగా కూడా రాజశ్రీ గారికి మంచి పేరుంది. ఇక ఆయనకున్న మరొక పేరేంటంటే అనువాద రారాజుగా అఖండ ఖ్యాతిని సంపాదించిన రాజశ్రీ గారు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో కూడా ఏ సినీ కవికి తీసిపోని పాటలు రాశారు. కొంతమందికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ పాటలు రాస్తే అదే ముద్ర వేసేస్తారు, కానీ రాజశ్రీ గారు ఆ ముద్ర నుంచి తప్పించుకోగలిగారు. డబ్బింగ్ పాటలు ఎలా రాసేవారు అలాగే తెలుగు పాటలు కూడా అంతే గొప్పగా రాసేవారు రాజశ్రీ గారు. రాజశ్రీ గారి బహుముఖ ప్రజ్ఞాశాలికి సినిమా ఇండస్ట్రీ దాసోహం అయిపోయింది అప్పట్లో. రచయితగా రాణిస్తూనే 1965లో సింహాచల క్షేత్ర మహిమ అనే చిత్రంతో దర్శకుడుగా కూడా మారారు. అందుకే ఆయనని సవ్యసాచి అని నేను ఉపోద్ఘాతంలో చెప్పానన్నమాట. అండ్ ఈ సినిమాకి మాటలు పాటలు కూడా రాసింది రాజశ్రీ గారే. తర్వాత చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, ఎంకన్న బాబు, మామా కోడలు సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా వహించారు రాజశ్రీ గారు. ఆయన ఏమవ్వాలి అని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు, దాన్ని కొంచెం లేటుగా అయినా సరే సాధించి చూపించారన్నమాట. మరి రాజశ్రీ గారు రాసిన ఒక అద్భుతమైన పాట విందాం. తర్వాత రాజశ్రీ గారి సినిమా కెరీర్ గురించి మరిన్ని విశేషాలు గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852 23240853, మరొక నెంబరు 295509923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ట్యూన్ చేసి ఉంచండి ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం కోసం. గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు 30 అవుతోంది స్టూడియో క్లాక్ లో. సమయం రాజశ్రీ గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం గేయ రచయిత స్పెషల్లో భాగంగా. ఆంధ్ర దిలీప్ కుమార్ గా పేరుగాంచిన చలం గారు, రాజశ్రీ గారి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఎక్కువగా సత్యం గారికి తన కెరీర్ స్టార్టింగ్ లో పాటలు రాసేవారు రాజశ్రీ గారు. ఇందాక మనం విన్న పాట కూడా సత్యం గారు కంపోజ్ చేసింది, అల్లరి పిల్లలు సినిమాలోది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, తులాభారం, దేవుడమ్మ, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి లాంటి సినిమాల్లో రాజశ్రీ గారు రాసిన పాటలు తెలుగునాట మారుమోగిపోయాయి. చలంగారి ప్రోత్సాహం వల్లే రాజశ్రీ గారు అద్భుతమైన తెలుగు పాటలు రాశారు. ఇక ఆయన రాసిన ప్రేమ గీతాలైతే మనస్సు లోతుల్లో రెపరెపలాడే ప్రేమలేఖల్లా ఉంటాయి. పదే పదే చదువుకున్న, మొదటిసారి చదువుతున్న అనుభూతే కలుగుతుంది మనకి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. ప్రేమసాగరం సినిమా గుర్తుందా? 1983 ఆ ప్రాంతంలో కాలేజ్ డేస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కనెక్ట్ అవుతారు. అనువాద బ్రహ్మగా రాజశ్రీ గారు అనునిత్యం ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. డబ్బింగ్ సినిమా అంటే చాలు, అందులో రాజశ్రీ గారి పేరు తప్పకుండా ఉంటుంది. ఉయిరుళ్ళు వరై ఉషా అనే సినిమా 1983 విడుదలైన తమిళ చిత్రాన్ని టి రాజేందర్ గారు అన్నీ తానే నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రేమ సాగరం పేరుతో విడుదల చేశారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయింది ఈ సినిమా. ఒక డబ్బింగ్ సినిమా సంవత్సరం పాటు థియేటర్స్లో ఆడడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమానే రికార్డ్ అన్నమాట. తెలుగు వర్షన్కు రాజశ్రీ గారు రాసిన చక్కనైన ఓ చిరుగాలి అనే పాట కాళిదాసు విరహ గీతిలా నా సాగుతూ ఉంటుంది. అండ్ ఈ పాటలో ఆయన వాడిన పదప్రయోగం ఏదైతే ఉందో, ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను అని రాశారు రాజశ్రీ గారు. ఆయన ఎందుకలా రాశారంటే, టి రాజేందర్ గారి సతీమణి పేరు ఉషా. సినిమా టైటిల్ కూడా తన భార్య పేరు మీద ఉన్న ప్రేమతోనే పెట్టుకున్నారు రాజేందర్ గారు. అండ్ ఆ పేరుని పాటలో ఇమిడ్చి తన పాఠవాన్ని తెలియజేశారు రాజశ్రీ గారు. మరొకసారి ఆ పాట వింటూ ఆ ప్రేమ సాగరంలో ఉన్నటువంటి లోతేంటో, రాజశ్రీ గారి కలంలో ఉన్న ఆ గొప్పతనమేంటో మనం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

రాజశ్రీ గారు రాసిన మరొక అద్భుతమైన పాట జానకమ్మ గారి కంఠంలో వింటూ ఉంటే ప్రాణం అలా హాయిగా తేలిపోతూ ఉంటుంది కదా. నిజంగా సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం మ్యాజిక్ అదే అనమాట. రాజశ్రీ గారు రాసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట కూడా ఒకటి. సాహిత్యంలో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా కూడా తెలుగు పదం అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంత గొప్పగా రాస్తారు రాజశ్రీ గారు. డబ్బింగ్ పాటని యథాతథంగా తర్జుమా చేస్తే ఏముంది, అదేమవుతుంది, ట్రాన్స్లేషన్ మాత్రమే అవుతుంది. ఇంపుగా ఉండాలి అంటే బాణీకి తగ్గట్టు భావం చెడిపోకుండా తెలుగుకరించాలన్నమాట. ఆ విద్య మన రాజశ్రీ గారికి పెన్నుతో పెట్టిన విద్య. ఆయన అనువదించిన అనేక పాటలు అర్థాలు నిజానికి వేరు. వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి అందమైన పదాలు కూర్చి ఆశ్చర్యపరచడం ఆయనకే చెల్లింది. అందుకే ఆ పాట సూటిగా శ్రోతల గుండెల్లోకి వెళ్ళింది. ఆయన రాసిన ఓ పాపా సినిమాలోని మాటేరాని చిన్నదాని అనే పాట ఒక సెన్సేషన్. చెప్పితే తప్ప అది డబ్బింగ్ పాట అని ఎవరికి తెలియదన్నమాట. బాలుగారు స్వయంగా యాక్ట్ చేసి అప్పట్లో గుక్క తిప్పుకోకుండా పాడిన చరణాలు ఒక ట్రెండ్ సెట్టర్. డబ్బింగ్ పాటను తేట తెలుగు పాటగా మలిచి ఎవరికి నోట మాట రాకుండా చేశారు రాజశ్రీ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇలా వింటూ వెళితే అసలు రాజశ్రీ గారి అద్భుతమైన పాటలకి అంతే ఉండదన్నమాట. ఈరోజంతా వినాలనిపిస్తుంటుంది ఆయన రాసిన పాటలు. కానీ మనకున్న సమయం గంటసేపే కాబట్టి వీలైన ఎక్కువ మంచి పాటలు మనం ప్లే చేసుకుంటూ ఉన్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక రాజశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే 270 చిత్రాలకు 15,000 పాటలు రాసి సింహభాగం డబ్బింగ్ పాటలు రాసిన రచయితగా ముందు వరుసలో ఉంటారు రాజశ్రీ. అందుకే ఆయన డబ్బింగ్ కింగ్ అయ్యారు. ఆయన రాసిన తెలుగు చిత్రాల కన్నా అనువాద చిత్రాల జాబితానే 10 రెట్లు ఎక్కువ. స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో రాజశ్రీ కళాన్ని ముందుకు నడిపించింది చలంగారైతే, డబ్బింగ్ చిత్రాల్లో విరివిగా అవకాశాలిచ్చింది దర్శకులు మణిరత్నం గారు. ఆయన డైరెక్ట్ చేసిన తమిళ చిత్రాల్లోని పాటలు తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాయి అంటే అది ఖచ్చితంగా రాజశ్రీ గారి చేతి చలువే. ఆయన తెలుగులో తీసిన ఒకే ఒక స్ట్రెయిట్ సినిమా గీతాంజలి, ఒక క్లాసిక్ కదా. గీతాంజలి సినిమాకి మాటలు రాసింది ఎవరో తెలుసా? మన రాజశ్రీ గారే. పాటలు వేటూరి గారు రాస్తే మాటలు రాజశ్రీ గారు రాశారన్నమాట. మరి మనం సుశీలమ్మ గొంతులో పాట విన్నాం, జానకమ్మ గొంతులో పాట విన్నాం. మరి వాణి జయరామ్ గారు పాడిన పాట అద్భుతమైన పాట ఒకటి ఉంది రాజశ్రీ గారు రాసింది ఘర్షణ సినిమాలోంచి, వినేద్దాం ఆ పాటని. స్టే ట్యూన్డ్.

ఇక మణిరత్నంగా డైరెక్ట్ చేసిన మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా చిత్రాల్లో రాజశ్రీ గారి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ప్రేమసాగరం, ప్రేమపావురాలు, జెంటిల్మ్యాన్, సింధూర పువ్వు, విచిత్ర సోదరులు ఇలా చెప్పుకుంటూ పోతే రాజశ్రీ గారు పాటలు రాసిన ప్రతి చిత్రం దాదాపు హిట్టే. లిప్ సింక్ ని అనుకరిస్తూ సందర్భం, సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయడం అంటే మాటలు కాదు. ఆ అనువాద కళ రాజశ్రీ గారికి అద్భుతంగా అబ్బింది. అదే డబ్బింగ్ పాటకు కొత్త సొబగులు అద్దింది. ఆయన ఉన్నా లేకపోయినా, తరాలు మారినా ఆ పదాల్లోని భావం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల టైం 12:06 సరిగ్గా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? అడవులే జీవనాధారంగా బ్రతికే గిరిజన మహిళలు నేడు సరికొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఎక్కడ? ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పలు గిరిజన గ్రామాల మహిళలు సైంటిఫిక్ మెథడ్స్లో, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. మరి ఇందులో ఏంటి గొప్పతనం, ఏంటి మనకి స్ఫూర్తి కలిగించే అంశం అంటారా? అదే తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఇందులో ఒక సామాజిక సంస్థ వారి కూడా పాత్ర ఉంది. వాళ్లకి చేయూతను అందిస్తూ, ప్రతి స్టెప్లోనూ వాళ్లకి గైడెన్స్ ఇస్తూ, చక్కటి తేనెను ఉత్పత్తి చేయడానికి వాళ్లకి అండగా దండగా ఉంటోందన్నమాట. ఏంటి ఆ సంస్థ, మొత్తం ఎన్ని యూనిట్లలో తేనె ఉత్పత్తి చేస్తున్నారు తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: లెస్లీ లూయిస్, అనుష్క, సునీత సారథి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హారిస్ జయరాజ్, సైనికుడు సినిమాలోంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి, నేను ఆర్జే పవన్. మనం ఈ ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గిరిజన మహిళలు ప్రధానంగా ఈ సైంటిఫిక్ మెథడ్లో ఉత్పత్తి చేస్తున్న తేనె గురించి, అలాగే వాళ్లకి చేయూతనిస్తున్నటువంటి ఒక సామాజిక సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి, అంకంపల్లి గ్రామాల గిరిజన మహిళలు ఏం చేస్తున్నారంటే, ఆధునిక తేనెటీగల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తోంది ఇందిరా మహిళా శక్తి పథకం కింద, అలాగే గవర్నమెంట్తో పాటు వీళ్ళకి మొత్తం గైడెన్స్ ఇచ్చేది హంబుల్ బీ అనే సామాజిక సంస్థ అన్నమాట. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా 4 గ్రామాల్లో 60 యూనిట్లు, అంటే యూనిట్స్ ప్రకారం తేనెని ఉత్పత్తి చేస్తారు కదా, కాబట్టి 60 యూనిట్లను ఏర్పాటు చేశారు. నేను పైన చెప్పిన 4 గ్రామాలు ఏవేంటి? గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి. ఆ 4 గ్రామాల్లో 60 యూనిట్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక స్థలాన్ని సిద్ధం చేసుకుని ఈ ఎండుగడ్డి పరదాలతో కూడిన రక్షణ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ అలాగే మొత్తం ఇదన్నింటినీ ఒక స్ట్రక్చర్గా, ఒక ప్రాజెక్టుగా టేకప్ చేసిన సంస్థ హంబుల్ బీ. అలాగే కలపతో చేసిన 10 ప్రత్యేక పెట్టెల్ని స్టాండ్లపై వరుస క్రమంలో అమర్చి ఈ బీ మిత్ర అంటారనమాట, ఈ హంబుల్ బీ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఎలా పెంచాలి తేనెటీగల్ని, వాటికి ఆహారంగా ఏది ఇవ్వాలి, ఎంత మేర ఆహారం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన తేనె ఉత్పత్తి అవ్వాలంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఈ హంబుల్ బీలో బీ మిత్ర అనే వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ తేనెటీగల్ని పెంచుతున్నారనమాట. మరి వీళ్ళు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ, ఈ తేనెటీగల పెంపకం వల్ల వాళ్ళు ఎంత లాభాన్ని ఆర్జిస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి కాసేపట్లో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కుమార్ సాను నిష్మా పాడిన పాట, రచన చిన్ని చరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, ఆయుధం సినిమా నుంచి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, 2324085853, మరొక నెంబరు 2955092323 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

సాకేత్ పాడిన పాట మనిశరం గారి సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం, పరుగు సినిమా నుంచి విన్నారు. ఇక హంబుల్ బీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ హంబుల్ బీతో పాటు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అనే సంస్థతో కలిసి ఈ గిరిజన మహిళలకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని హంబుల్ బీ సంస్థ అంటోంది. రెండో విడతలో కూడా మరొక 4 గ్రామాల్లో అదే 60 యూనిట్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక ఆల్రెడీ ఆన్ పేపర్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. వ్యవసాయ పనులతో పాటు అదనపు ఉపాధి కూడా పొందుతున్నారు. అలాగే బాక్సుల్ని చెక్ చేస్తున్నప్పుడు తేనెటీగలు కుట్టి చేతులు వాపు వచ్చినా సరే భరిస్తూ శ్రమిస్తున్నారు అక్కడి మహిళలు. అండ్ ఈ హంబుల్ బీ సహకారంతో గిరిజన మహిళలు తమ కష్టార్జితంతో సరికొత్త జీవనోపాధి సృష్టించుకుంటున్నారన్నమాట. అంటే లాభాపేక్ష లేకుండా కూడా ఇలాగా ఒక మారుమూల గిరిజన గ్రామాల్లోకి వెళ్లి పనిచేయడం అన్నది అన్ని సంస్థలు చేసే పని కాదు. మనం ఖచ్చితంగా ఈ హంబుల్ బీని అభినందించి తీరాలి. ప్రకృతి సంపదను సమర్థంగా వాడుకుంటూ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్న ములుగు ఏజెన్సీ మహిళల కృషి రాష్ట్రంలోని ఇతర మహిళా సంఘాలకు కూడా గొప్ప ఆదర్శంగా నిలుస్తోందన్నమాట. మరి మనం కూడా ఇలాంటి మంచి మంచి ప్రయత్నాలు ఇంకా

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పథకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
1: యువాఓ సంస్కారవాన్, ఆత్మనిర్భర, శాంతిపూర్ణ ఔర్ జిమ్మేదార్ బనానా హమ్ సబ్కి జిమ్మేదార్. హమ్ ఏసే యువా తయార్ కర్నా హై జో జ్ఞాన, టెక్నిక్ ఔర్ కౌశల్ సే యుక్త హో. సాథ్ హీ వే ఆత్మవిశ్వాస, ఆత్మ అనుశాసన, సకారాత్మక సోచ్, సంవేదనశీలతా ఔర్ నైతిక మూల్య సే భీ పరిపూర్ణ.
0: సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే. హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత హోంగే. కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యల పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనెస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు.

704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించడం పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ద పారడైజ్ సినిమాలోంచి ఒక మంచి పాట వినేద్దాం. అర్దుల జంగిరెడ్డి, ఆకునూరి దేవ్ పాడిన పాట. రచన కాసల్ల శ్యామ్, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి ఇది ఈట్ ఫిట్ టైం కదా. ప్రతిరోజు మనం మంచి మంచి హెల్దీ టిప్స్ మాట్లాడుకుంటాం, అలాగే హెల్దీ ఈటింగ్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇవాళ కూడా కొన్ని హెల్త్ టిప్స్ మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో. కొందరు నిద్ర లేవగానే ఏం చేస్తారు, వెంటనే కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు, కొంతమంది బ్రష్ చేయగానే వెంటనే కాఫీ లేదా టీ పడిపోవాలి, లేకపోతే వాళ్ళు బుర్ర పనిచేయదన్నమాట. అంతలా దానికి హ్యాబిట్యుయేట్ అయిపోయి ఉంటారు. అయితే వీటికి బదులుగా పరగడుపున కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అండ్ అంతేకాదు, ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయంట. మరి అవేంటో తెలుసుకుందామా. ముందుగా ఉసిరి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయన్నమాట. ఉసిరిని గుజ్జుగా చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం తేనె. తేనె కూడా చాలామంది స్వీట్గా ఉంటుంది కదా, మో షుగర్ అనుకుంటారు, కానీ తేనె మోతాదులో తీసుకోవడం మంచిదే. పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు ఇది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులతో పోరాడడానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయంట. ఇలా తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒబెసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు డైటీషియన్లు, అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లు. ఇంకొకటి, మన ఇంట్లో ఉండే నేచురల్ ఔషధం లాంటి తులసి మొక్క. రోజు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. 5 తులసి ఆకుల్ని తీసుకుని, 5 అంటే 5 కాదు, ఒక గుప్పెడు ఎన్ని వస్తే అన్ని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని ఆ నానబెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా తాగేయాలి. దానివల్ల ఏమవుతుందంటే దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అంతేకాదు, తులసి రసం తాగితే చర్మానికి, మన హెయిర్కి, అలాగే దంతాలకు కూడా ఎంతో మంచిదంట. వెల్లుల్లి గురించి తెలుసుకుందాం ఓ పాట విన్న తర్వాత. వెల్లుల్లి వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. కారుణ్య పాడింది చిరుత సినిమాలోంచి, భాస్కర్ భట్ల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో. స్టే ట్యూన్డ్.

ఎయిట్ ఫిట్ వింటున్నారు. ఎయిట్ ఫిట్లో మనం శరీరానికి మేలు చేసే ఔషధాలాంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. పరగడుపులు తీసుకోవడం వల్ల వెల్లుల్లి గురించి చెప్తా అన్నాను కదా, సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. హార్ట్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి. అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని నమిలి ఆపై గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు డైటీషియన్ ఎక్స్పర్ట్స్. అలాగే మరొక విషయం ఏంటంటే, వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజమే కదా. అలాగే ఈ 35 ఏళ్లు దాటిన మహిళల్లో కూడా శారీరకంగా సౌందర్యపరంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాగని అన్నింటికీ హార్మోన్స్లో వచ్చే హెచ్చు తగ్గులే కారణమని తేలిగ్గా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని అసాధారణ మార్పులు అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు ఇండికేషన్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ వయసులో తమ శరీరంలో వచ్చే మార్పుల్లో ఏవి సాధారణమైనవి ఏవి అసాధారణమైనవి అన్న విషయాల్లో ప్రతి మహిళ అవగాహన పెంచుకోవడం ముఖ్యమంటున్నారు. అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. పనిలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, మనకి మనం సర్ది చెప్పుకోకుండా అసలు ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించి డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేసిన డైట్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి హెల్త్ని మెయింటైన్ చేయొచ్చని చెప్తున్నారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ ట్విట్లో మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఈట్ ఫిట్ లో మనం ఈ మిడిల్ ఏజ్ లేడీస్లో వచ్చే సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 35 దాటిన కొంతమంది మహిళలు చిన్న పనులకే అలసిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. ఇవి గమనిస్తూ ఉంటాం మనం. ఇందుకు వయస్సు పెరిగే కొద్దీ ఇంటి బాధ్యతలు పెరిగిపోవడం, వీటితో పాటు ఆఫీస్ పనుల్ని బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమైపోవడం, ఇలాంటివన్నీ కారణం కావచ్చు అంటున్నారు. కాబట్టి ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తక్కువ తిన్నా వీలైనన్ని ఎక్కువ సార్లు తింటే మన బాడీలో ఉన్న మెటబాలిజం కానీ లేకపోతే స్ట్రెంగ్త్ కానీ మెయింటైన్ అవుతుంది అనమాట. అలాంటి వాటిలో అరటి పండ్లు, అంటే ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బనానాని అవాయిడ్ చేసినా కూడా ఓట్స్ కానీ నట్స్ కానీ కోడిగుడ్లు ఆకుకూరలు వంటి శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అండ్ కొంతమంది మహిళల్లో 35 దాటిన తర్వాత ప్రీ మెనోపాజ్ లక్షణాలు మొదలవుతాయి. వీటి వల్ల రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా మెలకు వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టడం, దీనివల్ల కూడా కొంతమంది ఎక్కువగా పానిక్ అవుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కారణం అంటున్నారు. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడం, అలాగే రోజు ఖచ్చితమైన నిద్ర వేళల్ని పాటించడం మంచిది అని ఈ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజన్ కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా ఈ వృద్ధాప్య ఛాయలు రావడం, చర్మం పొడిబారిపోవడం, స్ట్రెచ్ అవ్వడం, స్కిన్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి 35 దాటిన మహిళల్లో ఇవి సహజమే అని చెప్తున్నా కూడా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఏదైనా సరే మంచి కాల్షియం దొరికే ఫుడ్ని తింటూ ఈ సోయా ఉత్పత్తులు, పాల పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి కోసం చేపలు, ఉడికించిన కోడిగుడ్లు వంటివి మెనూలో చేర్చుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ ఈ గుడ్లు నాన్ వెజ్ తినని వాళ్ళు వాటి సప్లిమెంట్స్గా సోయా లేకపోతే శనగలు ఇలాంటివి తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందన్నమాట. మరి ఇది ఇవాళ ఈట్ ఫిట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వంశీగారు రాసిన పాట ఇళయరాజు గారి కంపోజిషన్లో ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడారు అనుమానాస్పదం సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానం నాగేందర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేయడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు దానం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్ వాపసీ చట్టసభలకు వర్తించదని స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. సాగుకు కేవలం సోలార్ విద్యుత్తునే సరఫరా చేయాలని కేంద్రం డిస్కంలకు సూచించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని, వార్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇంటి ముంగటికే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. తొలి దశలో క్యూర్ ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర విస్తరిస్తామని మంత్రి తెలిపారు.

0: రిమ్స్లోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27 ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారాంతపు సెలవులైన 26-27 తేదీలతో సమ్మె కలిసి రావడంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆదివారం అన్ని బ్యాంకు శాఖలు కరెన్సీ చెస్ట్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే బొగ్గు కొరత పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచెల్లలోని ప్లాంట్ను మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం సక్రమంగా దిగుమతి చేసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్దమైంది. రాష్ట ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10,000 సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 10 హైరేజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నెంబర్ సెంటర్ కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర వినాయక సాగర్ పొడవున 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలను, 53 బీడీ టీంలను మోహరించారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్దంగా ఉంచారు. 14,929 మండపాలకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్, అభ్యంతకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. 48 మందికి శిక్ష పడింది. ప్రధాన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగిస్తున్నాయి. 47వ సామూహిక గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ శాంతియుతంగా వేడుకలు ముగిసేలా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నామని, నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1: భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుని చేయడం జరిగింది. 30,000 మంది పోలీసు సిబ్బంది భద్రతల్లో పట నిమగ్నమై ఉన్నారు. సామాజిక సంస్థల సహకారంతో ప్రసాద వితరణ కేంద్రాలను, మంచినీటి వ్యవస్థలను, ప్రజలకు కనీస అవసరాలను తీర్చేటువంటి అన్ని ఏర్పాట్లను భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేసింది.
0: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ యువత వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కరీంనగర్లోని పాత బజార్లో చిన్న హనుమాన్ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 1వ నంబర్ గణపతికి రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో మనమందరం కూడా పిల్లా జిల్లాతో బాగుండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47 సంవత్సరాలుగా సామూహిక వేడుకలు ఏ విధంగా జరుపుతా ఉన్నాయో, ఖైరతాబాద్ 72 సంవత్సరాలు ఏ విధంగా వేడుకలు జరుగుతా ఉన్నాయో, పాత బజార్ కూడా రికార్డు నుంచి 80 సంవత్సరాలుగా విఘ్నేశ్వరిని

0: పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తా ఉన్నాం.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్ మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో సుమారు 5,749 మంది పోలీస్ సిబ్బంది, 1200 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాలను సుమారు 5,000 CC కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అదనపు కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించే పూలు, పచ్చ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి వాటిని సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
2: మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత. గణేష్ ఉత్సవాల సందర్భంగా పూలు, ఆకులు, పత్రి వంటి పూజా వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెత్తలో కలవకుండా సపరేట్ గా విడిగా సేకరించాలి. ఆ పూల వ్యర్థాలతోటి అగరబత్తి చేయడం అనేది యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందరం కలిసి ముందుకు నడుద్దాం. స్వచ్ఛ మల్కాజ్గిరి, స్వచ్ఛతా హీ సేవాను మన జీవన విధానంగా మార్చుకుంటాం.
1: రాష్టంలో పలుచోట్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యాంశాలు మరొకసారి. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852, 23240853, మరొక నెంబరు 29550923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 04023240452, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:23. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. ముందుగా మీ అందరి కోసం లెజెండ్ సినిమాలోంచి నరేందర్ రీటా పాడిన ఒక ఎనర్జెటిక్ నెంబర్ వచ్చేస్తోంది. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: పౌర్ణమి సినిమాలోంచి ఉన్న పాట. అది రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బాలుగారు చిత్ర గారు పాడారు.
1: ప్రగతి ప్రధాన సాగితమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
3: మీట్ ద స్టార్.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అన్నయ్య సినిమా నుంచి పాట వింటున్నారు. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట, రచన వేటూరి గారు, సంగీతం మణిశర్మ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085223, 2324085853, మరొక నెంబరు 2955092923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో తప్పక ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్ ఈ మధ్యాహ్నం 2:15 గమనిక విన్నారు.

0: కేజే యేసుదాస్ గారు పాడిన పాటిది. సాయి శ్రీహర్ష సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం. కళ్యాణరాముడు సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సాధికా కేఆర్ పాడిన పాట, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఇరుముడి సినిమాలోంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-08523, 2324-08853, మరొక నెంబరు 2955-09923. ఈ నెంబర్లకి ఫోన్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

పెడ్డి సినిమా నుంచి విన్నారు పాట. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. తల్లి, చెల్లి, అక్క, ఆలి, ప్రతి ఇంట్లో ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళల పాత్ర గురించి చెప్పనవసరం లేదు. ప్రతి మహిళ తమ జీవితంలో కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ బిజీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. ఇలా మహిళలు తమ బాధ్యతల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారని అనేక సర్వేలు కూడా చెబుతున్నాయి. అవును, మరి కొన్ని ఆరోగ్య సమస్యలు మహిళలను అసాధారణంగా ప్రభావితం చేస్తున్నాయని, అలాంటి వారిలో గర్భాశయ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు అంటున్నారు. మరి మహిళల్లో ఈ గర్భాశయ అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి మనం డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 295 0923 ఈ నెంబర్కి కాల్ చేసి మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు అలాగే గర్భాశయ సమస్యల గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే డాక్టర్ ప్రియదర్శిని గారు.
4: నమస్తే అండి.
3: డాక్టర్ ప్రియదర్శిని గారు, మహిళల్లో వచ్చే సాధారణ గైనిక్ సమస్యలు ఏంటి, ఎందుకు వస్తాయి?
4: నార్మలీ ఇప్పుడు మనం కామన్గా చూసేది ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది రెగ్యులర్గా ఎవ్రీ 28-30 డేస్కి రాకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వైట్ డిశ్చార్జ్ ఆర్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం. ఈ రెండు సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే మొదటిది వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది సరిగ్గా 28-30 డేస్కి రాకుండా 1.5 మంత్ 2 మంత్స్కి అలాగా రావడం. మోస్ట్ కామన్గా ఎవరికి చూస్తున్నాము అని అంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి చూస్తున్నాం, ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్కి కూడా చూస్తున్నాం. బికాస్ మన డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఈ నెలసరి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైట్ డిశ్చార్జ్ లాంటివి అని అంటే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోవడము. అండ్ ఇప్పుడు యంగ్ వాళ్ళకి అవనీయండి అండ్ మ్యారీడ్ వాళ్ళకి అవనీయండి, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన డయాబెటీస్ అనేది, అంటే షుగర్ వ్యాధి అనేది ఎక్కువైపోతుంది, దాని వలన కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి.
3: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు మనం గర్భాశయ సమస్యలు అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాము. అసలు ఇవి, ఈ సమస్యలు ఎందుకు ఈ మధ్యలో ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి?
4: నెలసరి సమస్యలు మనం ముందుగా చెప్పుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ షుగరీ స్వీట్స్ తీసుకోవడము, ఆర్ జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, వెజిటబుల్స్ అనేవి తక్కువ తీసుకోవడము, రెడ్ మీట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.
3: ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సరస్వతి మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి.
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి.
5: నాది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ప్రయాణం వచ్చేస్తాయి. సో అలా రావడం ఏమైనా ఇష్యూ అడుగుదామని.
4: అంటే ఇప్పుడు మీకు 28 డేస్ తీసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా, అంటే ఎవ్రీ 15 డేస్కి వస్తుందా, లేకపోతే 22-23 డేస్కి అలాగ వస్తుందా?
5: అంటే లాస్ట్ మంత్ నేను 31st అయ్యాను, మళ్ళీ ఇవాళ 24th, ఇవాళ అయిపోయాను.
4: 1 వీక్ అయ్యారు, అంటే 24 డేస్కి అయ్యారు. సి, మనం నార్మల్గా 28 డేస్ది తీసుకుంటాం పీరియడ్, రెగ్యులర్ ఎన్ని డేస్కి అవ్వాలి అనేది 28 డేస్ సైకిల్ లాగా తీసుకుంటాం. సో 28 డేస్ సైకిల్ నుంచి 1 వీక్ ముందు, అంటే 21 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత, అంటే 35 డేస్, ఈ 21-35 డేస్ ఎప్పుడొచ్చినా పర్వాలేదు, అంత పెద్ద సమస్య ఏమీ కాదు. అదే మరి 21 డేస్ కంటే తక్కువ రావడం ఆర్ 35 డేస్ కంటే ఎక్కువ రోజులు రావడంతో మాత్రం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాత్రం మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
5: మాక్సిమం అయితే ప్రయారే వస్తుంది మేడం, పోస్ట్ ఏం
4: కాదు. 24 డేస్ అలాగా వస్తే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే అట్లా వచ్చినప్పుడు మీకు ఏమైనా హెవీ బ్లీడింగ్ అవుతున్నాయా, క్లాట్స్ అంటే గడ్డల్లాగా పడుతుందా, సివియర్ పెయిన్ వస్తుందా ఏమైనా ఉంటే మాత్రం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
5: ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్ డిశ్చార్జ్ అనేది అంతకు ముందు వరకు బాగానే ఉండేది, బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎక్కువ లేదు అన్నమాట.
4: వైట్ డిశ్చార్జ్ అనేది
5: కాదు,
4: బ్లీడింగ్ అంటున్నారా మీరు? అంటే మీకు ఇంతకు ముందు ఎన్ని డేస్ అయ్యేది, ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది?
5: ఇంతకు ముందు కూడా 7 డేస్, ఐ మీన్ మొత్తం కంప్లీట్ 7 డేస్ అవ్వకపోయేది, 7th డే వరకు అలా చూపించేది. ఫస్ట్ 3 డేస్ మాత్రమే బాగా అయ్యేది, ఇంకా దాని తర్వాత కొంచెం అయ్యేది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఫస్ట్ 2-3 డేస్ బాగా అయ్యేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఏమంత అంతగా అవ్వట్లేదు.
4: ఓకే, సారీ. మీ ఏజ్ తెలుసుకోవచ్చా అండి? మీ ఏజ్ తెలుసుకోవచ్చా?
5: మేడం నాది 27 ఇయర్స్.
4: ఓకే, మీరు మ్యారీడా? లేదు. మీ ఏం జాబ్ చేస్తారు? మీరు వర్కింగ్ చదువుతున్నారా ఏంటి? వర్కింగ్. సాఫ్ట్వేర్. నైట్ షిఫ్ట్స్ ఉంటాయా మీకు? స్లీప్ అనేది ఎలా ఉంటుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా? సో ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ఇట్లా అనుకుంటే, మీరు ప్రాపర్గా ఫ్లో అయ్యేది ఇంతకు ముందుకి కంపారిటివ్లీ ఇప్పుడు తగ్గింది అని అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ వలన ఇట్లా అవుతుంది. సో మీరు ప్రాపర్ డైట్ చేయడము, అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హెల్దీ డైట్ తీసుకోవడము, అండ్ ప్రాపర్ స్లీప్ కంటిన్యూస్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము, అండ్ ఇంకొకటి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నవేడేస్ మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఏముంటుంది అని అంటే, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే అంతా వచ్చి పడుకుంటాం, మాకు వర్కౌట్ చేయడానికి టైం ఉండట్లేదు, ఇదే రీజన్ చెప్తారు. సో అట్లీస్ట్ 24 అవర్స్లో మీరు 30 మినిట్స్ కూడా మీకోసం మీరు స్పెండ్ చేయకపోతే ఎలా? సో 30 మినిట్స్ అనేది వర్కౌట్ మాత్రం కంపల్సరీ చేయాలి, అప్పుడు కానీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ యూజ్ చేయాలి అలాంటి వరకు వెళ్లకుండా సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మీ పీరియడ్స్ని మీరే, ఎక్కడ హాస్పిటల్కి కూడా వెళ్ళిన అవసరం లేదు, మీరే మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల్ని, మేజర్ సమస్యలు కాదు, చిన్న చిన్న పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి పోయినా డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం, తర్వాత హార్మోన్ పిల్సా వాట్ ఎవర్ ఏంటి అన్నది చూస్తాము. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ స్లీప్ తీసుకోండి, అండ్ మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
5: ఓకే మేడం. ఇంకోటి, ఒక్కోసారి 10 డేస్ గ్యాప్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ 1 వీక్ ఉంది, ఒక్కోసారి 10 డేస్ అలా కూడా వస్తుంది.
4: 10 డేస్ దాటిపోయిద్దా?
5: దాటిపోదు. సపోజ్ నాది 11th ఉంది అనుకోండి, ఫస్ట్ కే అయిపోయేది అని.
4: అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకసారి కలవండి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని, ఒకసారి కన్సల్ట్ చేయండి గైనకాలజిస్ట్ ని. ఓకేనా? థ్యాంక్ యూ.
3: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. నెలసరి సమస్యలు, అలాగే గర్భాశయ సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి మీకేమైనా గైనిక్ సమస్యలున్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలున్నా కూడా డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భాశయానికి సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు ఏంటండి?
4: గర్భాశయంలో గడ్డలు అంటారు, అంటే ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడాను ఇది ఏజ్ని బట్టి అవి కాజ్ చేసే డిసీజెస్ అనేసి డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ అంటే మ్యారీడ్ వాళ్ళు 25 to 35 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అని అంటే, అది ఉన్న లొకేషన్ని బట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ పెరిమెనోపాజ్ అంటాము, అంటే 40-45 ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేసి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫైబ్రాయిడ్స్ గురించి. ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్ కామన్ నవేడేస్ మీరు అందరూ కూడా వినే ఉంటారు, HPV వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఇదేంటి అని అంటే, ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. ఎందుకు అని అంటే, ఎర్లీ మ్యారేజెస్ అవ్వడము అండ్ బికాజ్ ఆఫ్ అన్హైజినిటీ, మల్టిపుల్ చిల్డ్రన్ ఉండడము, మల్టీప్యారిటీ అంటాం దాన్ని, ఇట్లాంటివన్నీ అండ్ హై రిస్క్ బిహేవియర్ ఆఫ్ ది హస్బెండ్ ఉండడం, ఆర్ ఫీమేల్ ఉండడం, వీటన్నిటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఏంటి అంటే ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ ఈ రెండు ఉంటాయి. ప్రివెన్షన్ ఏంటి, ఎలా తీసుకుంటాము అంటే లైక్ వ్యాక్సిన్, మనం చిన్నపిల్లలకి ఎలాగ వ్యాక్సిన్ ఇస్తాము బీసీజీ పోలియో అలానే దీనికి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ని 9 to 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇవ్వచ్చును, అండ్ 15 to 45 ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ కూడా తీసుకోవచ్చును. దీంతో ఏమవుతుంది అని అంటే మనం హెచ్పీవీ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడాను హెచ్పీవీ ఇన్ఫెక్షన్ అనేది ఎవ్రీ ఉమెన్ ఇన్ దేర్ లైఫ్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది వచ్చినప్పుడు దాంతో ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ మనకి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అది నలిఫై చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అది వస్తుంది పోతుంది వస్తుంది, ఒక ట్రిగ్గర్ పాయింట్ థ్రెషోల్డ్ పాయింట్ వచ్చినప్పుడు అది మనకి క్యాన్సర్కి తారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అండ్ ఎవ్రీ మ్యారీడ్ విమెన్ ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్వైకల్ సెల్స్ని తీసి టెస్ట్కి పంపిస్తారు. ఇది సింపుల్ ఓపీడీ ప్రొసీజరు, దానికి ఏమి అనిస్థీషియా కానీ ఓటీ ఆపరేషన్ థియేటర్లో చేయాలి అట్లా ఏమి ఉండదు. సింపుల్ మీరు వచ్చి ఒక 10 మినిట్స్ డాక్టర్తోటి మీ ప్రాబ్లం చెప్పి డాక్టర్ చూసి తీద్దాము అని అంటే తీసుకొని జస్ట్ మీరు వెళ్ళిపోవచ్చును. జస్ట్ సింపుల్ ప్రొసీజరు. స్క్రీనింగ్ ఎందుకు చేస్తాము అని అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఎర్లీ చేంజెస్ ఉంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయొచ్చును.
3: ప్రియదర్శిని గారు చాలా బాగా చెప్పారు సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, హెచ్పీవి ఇన్ఫెక్షన్ గురించి, అలాగే ఫైబ్రాయిడ్స్ గురించి కూడా చెప్పారు. కానీ ఇంకా ఈ మధ్యలో మనం బాగా వింటున్నది ఏంటంటే ఎండోమెట్రియాసిస్. అసలు ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి?
4: ఎండోమెట్రియోసిస్ అంటే ఎవ్రీ మంత్ విమెన్కి రెగ్యులర్గా పీరియడ్స్ రూపంలో షెడ్ అయ్యే బ్లీడింగ్ అనేది ఎండోమెట్రియల్ లేయర్ అని ఉంటుంది. అంటే గర్భాశయం లోపలి పొర ఉంటుంది. ఈ గర్భాశయం లోపలి పొర అనేది ఎవ్రీ మంత్ మనకి బ్లీడింగ్ రూపంలో పోతుంది. ఒక్కొక్కసారి అంటే దానికి డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఆ ఒక్కొక్కసారి ఆ ఎండోమెట్రియం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యేది మనకి యూట్రస్ మజిల్లోకి వెళ్తే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము. ఆర్ అదర్వైజ్ ఆ ఎండోమెట్రియల్ టిష్యూ అదర్ దాన్ యూట్రైన్ టిష్యూ అంటే లైక్ ఓవరీస్, ఫలోపియన్ ట్యూబ్స్, లోపలున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయము, ఆర్ వెనకాతలున్న మన ఇంటెస్టైన్స్ పేగులు వాటికి అంటుకొని అక్కడ అది ఎవ్రీ మంత్ మనకి హార్మోన్ చేంజెస్ ఎలా అవుతాయి, ఎలాగ మన యూట్రస్ గర్భాశయం లోపలి పొర అనేది ఎవ్రీ మంత్ రెస్పాండ్ అవుతుందో ఆ ఎక్స్ట్రా ఉన్న టిష్యూ కూడాను బయట యూట్రస్ బయటన రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే సో మనకి అవుట్లో అనేది బ్లీడింగ్ రూపంలో పోతుంది ఎవ్రీ మంత్. కానీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఉన్నప్పుడు బ్లీడింగ్ రూపంలో పోదు కాబట్టి అది అక్కడ ఎవ్రీ మంత్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ ఎండోమెట్రియోటిక్ సిస్టు, ఓవరీలో సిస్ట్ వచ్చింది అని అంటారు కదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని, అదే అనమాట. ఎవ్రీ మంత్ కలెక్ట్ అవుతూ ఉండడం వలన అది సిస్ట్ రూపంలో అంటే

0: ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ లాగా బ్యాగ్ లాగా తయారవుతుంది. దీని వలన తనకి సివియర్గా పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము ఆర్ ఇన్ బిట్వీన్ కూడా పెయిన్ ఉండడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటి అంటే ఈ ఎండోమెట్రియోసిస్ వలన కూడాను ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, గర్భాశయ ముఖ ద్వారా సమస్యల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 295 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ ప్రాబ్లం ఉన్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖ ద్వార సమస్యలున్నా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు ప్రముఖ గైనకాలజిస్ట్ నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా.
2: మేడం నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప 7 ఇయర్స్. అయితే వైట్ బ్లడ్ మామూలు పీరియడ్ టైమ్ లో కాకుండా మామూలుగా కూడా అవుతుంది మేడం.
0: ఓకే, మీ పేరేంటండి?
2: చిన్నబాయ్ మేడం.
0: చిన్నబాయ్ గారు, మీ వయసు ఎంత అండి?
2: 30 ఇయర్స్.
0: తో మీకు నార్మల్ గా నెలంతా అవుతుందా వైట్ డిశ్చార్జ్ అనేది? పీరియడ్ వచ్చే ముందులే అవుతుందా?
2: పీరియడ్ రాకపోయినా కూడా అవుతుంది
0: మేడం. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, అది ఏమైనా హెవీగా అవుతుందా అంటే మీరు వేసుకునే బట్టలకు అవుతుందా, లేకపోతే ఏమైనా బ్యాడ్ స్మెల్, డర్టీ స్మెల్ వస్తుందా, ఆ వైట్ డిశ్చార్జ్ తో పాటు దురద ఉంటుందా? అటువంటప్పుడు అది మనం వల్వో వెజినల్ ఇన్ఫెక్షన్ అంటాము. దానికి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఏం మెడిసిన్ వాడారు? ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు దానికి ఏం చేయాలి అని అంటే, ఒక్కొక్కసారి మనం దాన్ని టెస్ట్ కూడా పంపించాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు టెస్ట్ పంపించి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం, అది ఏదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు దానికి తగ్గ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. మీకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఓకేనా? ఒకసారి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, మీరు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.
1: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమంది అంటారు గర్భాశయం కిందికి జారిపోతుంది, జారిపోయింది అని అంటారు, అసలు ఇలా ఎందుకు అవుతుంది, దీనికి రీజన్ ఏంటి?
0: గర్భాశయం కిందికి జారింది అనడాన్ని మనము యుట్రైన్ ప్రొలాప్స్ అంటాం, యుట్రైన్ యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ అని అంటాము. ఇది ఎందుకు అవుతుందంటే సో మెనీ రీజన్స్. ఇంతకు ముందు ప్రీవియస్ డేస్లో నార్మల్ డెలివరీస్ అనేవి, హోమ్ డెలివరీస్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో దాని వలన ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి మల్టిపుల్ బర్త్స్ కూడా ఉండేవి. అంటే ఒకరు 4-5 మెంబర్స్ ఉండడము, అలాగే మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కిడ్స్. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఆ యుట్రస్ అనేది లిగమెంట్స్ తోటి, అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ తోటి అది డైనమిక్గా ఇట్లా టైట్గా ఉంటుంది. సో మల్టిపుల్ బర్త్స్ ఉండడము అండ్ ఇంప్రాపర్ డైట్ ఇదంతా ఉండడం వలన ఆ యుట్రస్ అనేది కిందికి జారుతుంది. దాన్ని మనం యుట్రోవెజినల్ ప్రొలాప్స్ అని అంటాము. అందులో ఉన్న డిగ్రీస్ అంటే క్లాసిఫికేషన్ని బట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఏజ్ని బట్టి అండ్ వాళ్ళు ఉన్న కండిషన్ని బట్టి, రిమైనింగ్ అదర్ కోమార్బిడిటీస్ అంటే అదర్ వ్యాధులు ఏమన్నా ఉన్నాయా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో మేడం,
1: మీరు రేడియో సౌండ్ తగ్గించాలమ్మా, కాల్ కట్ అవుతుంది, రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి.
3: నా పేరు పుష్ప అండి, మాది ఇక్కడ శామీర్పేట. నాకు 64 సంవత్సరాలండి. నాకు 2010 లో యూట్రస్

0: రోహిణి హాస్పిటల్లో తీసేశారు.
1: ఓకే, సరే. అప్పుడు మీకు ఓవరీస్ ఉంచారు?
0: ఉన్నాయండి.
1: ఓకే, దాంతో ఏమీ ప్రాబ్లం కాదు, అది వాళ్ళు చేసింది మంచి పని. ఎందుకు అనంటే ఓవరీస్ యూట్రస్ రెండు తీసేస్తే మీకు తర్వాత వచ్చే అంటే బీపీ షుగర్ అవనివ్వండి, కొలెస్ట్రాల్ అవనివ్వండి, హార్ట్ ఇష్యూస్ అవనివ్వండి ఎర్లీగా వస్తాయి. సో మీకు ఓవరీస్ వాళ్ళు ఉంచి మంచిదే చేశారు. అది ఉన్నంత మాత్రాన ఇప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు.
0: అదే మేడం, నైట్ యూరిన్ అసలు వచ్చింది వస్తుంది కానీ బాత్రూమ్ పోయే వరకు కంట్రోల్ కాలేకపోతుంది మేడం.
1: అది దానికి మీరు యూరినరీ ఇన్ఫెక్షనా లేకపోతే దానికి ఏమన్నా కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలా ఏంటి అన్నది మీకు చెప్తారు. లేదు లేదు, ఓవరీస్ ఉండడం మూలాన మీకు అదేం ఉండదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఓవరీస్ కి మీ యూరిన్ కి ఊరుకూరికే రావడము దానికి ఏమి రిలేషన్ సంబంధం ఏమీ ఉండదు. ఓకే అమ్మా.
2: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు పుష్ప గారు అన్నారు గర్భసంచి వాపు వచ్చింది అందుకే గర్భ సంచి తీసేశారని, అసలు ఈ గర్భసంచి వాపు ఎందుకు వస్తుంది?
1: గర్భసంచి వాపు అనంటే ఎండోమెట్రియం, మనం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యే ఎండోమెట్రియం అనేది థిక్నెస్ మనం నార్మల్గా ఎంఎంలో అనేసి మెజర్ చేస్తాము. ఈ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది అనంటే కామన్ యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే గర్భసంచి వాపు ఉంది, దాని వలన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేసి అంటాము. దీనికి ఏంటి అంటే ఇంతకుముందు గర్భసంచి వాపు ఉంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గర్భసంచి రిమూవ్ చేయాల్సిన సర్జరీస్ చేసేవాళ్ళు. నవేడేస్ ఏంటి అనంటే ఆ వాపు ఉంటే దాన్ని బయాప్సీ లాగా తీసి అది టెస్ట్ చేసిన తర్వాత అది హార్మోనల్ చేంజెస్ వలనే ఇలా అవుతుంది, అదర్ దాన్ క్యాన్సర్ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు వేరే అంటే యూట్రస్ని ప్రిజర్వ్ చేయాల్సిన మెడిసిన్స్ కూడా వచ్చాయి. అందులో ఒకటి ఏంటి అనంటే మనం ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఎక్కువగా ఉండడం కోసం కాపర్టీ లూప్ ఎలాగ వేస్తారు దీనికి కూడాను హార్మోన్ ఇంప్రెగ్నేటెడ్ లూప్ అనేసి ఉంటుంది, దాన్ని మనం మెరీనా అంటాం. ఆ మెరీనాని ఇన్సర్ట్ చేస్తే అది లోకల్గా హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటి అనంటే తనకి ఆ బ్లీడింగ్ ఇష్యూ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక 3 to 6 months రిజాల్వ్ అవుతుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ అది తక్కువ ఉంటే దానికి సపోర్టింగ్ మెడిసిన్ అది యూజ్ చేయొచ్చును.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వరంగల్ నుంచి.
2: చెప్పండి. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, మాట్లాడండి. చెప్పండి, మీ కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
3: కాళ్ళు చేతులు హలో
2: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భసంచి గురించి మాట్లాడుతున్నాం, గర్భం దాల్చడం గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. మామూలుగా గర్భాశయ సమస్యలు ఉంటే గర్భం దాల్చడం మీద కూడా ప్రభావం చూపుతుంది అని అంటారు, ఇది నిజమేనా? ఉంటే ఎలా చూపుతుంది?
1: ఇప్పుడు ఒకటి గర్భాశయం లోపలి పొర, అది వాపు అని అన్నారు కదా, అలా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఇంతకుముందు మనం ఒకటి డిస్కస్ చేసాం కదా ఫైబ్రాయిడ్స్ అనేవి, ఆ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏ లొకేషన్లో ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఎండోమెట్రియంకి దగ్గరగా ఉన్నాయి అంటే అవి కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చును. అదే ఎండోమెట్రియంకి దూరంగా ఉన్నాయి అంటే దాన్ని మనం ఏమంటామంటే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము, వాటితోటి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అనంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఎండోమెట్రియం అనేది మజిల్లోకి ఇన్వేడ్ అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము, ఆర్ యుట్రస్ బయట స్ట్రక్చర్స్కి వస్తే ఎండోమెట్రియోసిస్ అని అన్నాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు, వీటితో పాటు మీకు ఇంకేమన్నా గైనిక్ సమస్యలుంటే 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0

0: 440-4567-4567 కి కాల్ చేయండి.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, చెప్పండి.
3: మిస్సెస్ కు గర్భస్థి తీసేసాను అండి, 3 సంవత్సరాలు అవుతుంది. అయితే కాలు

0: తండి.
1: 42
0: ఎందుకు తీసేశారండి గర్భ సంచి?
1: అంటే కొద్దిగా అది క్యాన్సర్ అది కండ్లస్ కంటలు వచ్చినాయి.
0: అంటే గర్భాశయం గడ్డలు ఫైబ్రాయిడ్స్ అన్నారా అండి?
1: గడ్డలు వచ్చినాయి మేడం.
0: ఓకే. దానివల్ల ఆమెకి ఎక్కువగా నెలసరి బ్లీడింగ్ అవుతా ఉండేదా?
1: రక్తం వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది.
0: ఓకే. అంటే మీరు గర్భసంచి తీసేశారు కాబట్టి కొంచెం వీక్నెస్ అది అనేది మాత్రం ఉంటుందండి. దానికి సప్లిమెంటరీ మెడిసిన్స్, తన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సప్లిమెంటరీ మెడిసిన్స్ అంటే ఏంటంటే కాల్షియం వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ, హీమోగ్లోబిన్ చెక్ చేసుకొని హీమోగ్లోబిన్, B12 వైటమిన్స్ చెక్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేయడం వలన మీ ఇప్పుడున్న సమస్యని మీరు తగ్గించుకోవచ్చు.
1: కొన్ని రోజులు వాడింది మేడం మందులు, మళ్ళీ తర్వాత బంద్ చేసిన.
0: ఎప్పటికి వాడేదంటూ ఏముండదండి. తనకి మెయిన్ కాజ్ అంటే ఎందుకు కాళ్ళు చేతులు లాగుతున్నాయి అనేది మెయిన్ రీజన్ పట్టుకుంటే దాన్ని ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.
1: అంటే దీనివల్ల ఏం ప్రాబ్లం? గర్భాశయం చేసి
0: ఇంకా తీసేశారు కదండి. ఇంకా తీసిన తర్వాత మనం లేదు లేదు, ఇప్పుడు ఇంకా తీసేశారు కాబట్టి కొంచెం హెల్దీ డైట్ అది మెయింటైన్ చేయాలి తను. అంటే ఆకుకూరలు కూరగాయలు అవి ఎక్కువ తీసుకోవడం లాంటివి చేయాలి. అండ్ బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి, వస్తే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అవి వాడాలి.
1: బీపీ షుగర్ లేదు కానీ అంటే ప్రాబ్లం ఇంకా ఎట్లా ఉంటుందని అడుగుతానండి. అంటే
0: ఏముండదు, ఇప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, తగ్గిపోయింది కదా మీకు. అదేం లేదు కదా, ఇంకా మళ్ళీ దానితోటి ఇక బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు. వేరేవి ఏమైనా ఉంటే దానికి తగ్గ మెడిసిన్స్ యూస్ చేస్తే సరిపోతుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో మేడం, నేను చికెన్వాడు కమల మేడం నా పేరు.
0: చెప్పండి కమల గారు.
2: మా కోడలు ప్రెగ్నెంట్ అయింది మేడం.
0: చెప్పండి అమ్మా.
2: అయితే అది ఆమె అది నెల 15 రోజులకు మళ్ళీ కడుపు నొస్తుంది అని బాగా బాధపడే డేట్ అయింది మేడం. దానికి ఏమన్నా చెప్తారా?
0: అంటే ప్రెగ్నెన్సీ వచ్చి తెలిసింది ఎన్ని రోజులకు తెలిసింది మీకు నెలసరి మిస్ అయిన తర్వాత?
2: వారం రోజులకు చూసినాం మేడం.
0: వెంబటే మరి డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా మీరు?
2: చేయలే మేడం, కొంచెం రెండు నెలల తర్వాత చూద్దామని.
0: అట్లాంటియే చేస్తారు, 2 నెలలకు వెళ్దాం 3 నెలలకు వెళ్దాము డాక్టర్ దగ్గరికి అని. డాక్టర్ దగ్గరికి మీరు ప్రెగ్నెన్సీ మిస్ అయింది అని, అదే పీరియడ్ మిస్ అయింది అనేసి మీరు ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు డాక్టర్ గారిని కలిస్తే ఆమెకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది చూసి దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 2 నెలలకు 3 నెలలకో వెళ్దాము అనుకుంటే ఇట్లాంటివే అవుతాయి. ఎప్పుడైనా కానీ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము పాజిటివ్ వచ్చింది అని అంటే ఇమీడియట్ గా అట్లీస్ట్ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్నా వెళ్ళి మీ డాక్టర్ గారిని కలవాలి. ఓకేనా? దాంతో ఏం కాదు, ప్రాబ్లం ఏం ఉండదు. మళ్ళా ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. అవునమ్మా, తనని చూసి ఇస్తారు.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: హలో
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో.
4: ఇప్పుడు లేడీస్ గురించి ప్రోగ్రామ్ వస్తుంది, అదే నా ఇది అని.
3: మీ సమస్య ఏంటో చెప్పండి.
4: మా భార్యకు 55 ఏజ్ ఉంటది. ఇప్పుడు ఒక 1 మంత్ కింద వైట్ ఎక్కువ అవుతున్నది, అంటే ఎక్కువ అంటే నార్మల్, ఇట్లా అప్పుడప్పుడు అవుతున్నాడు అనమాట.
0: తనకి నెలసరి ఆగిపోయినాయా అండి? నెల నెల అవ్వడం ఆగిపోయిందా?
4: అయిపోయింది, అయిపోయి కూడా ఒక 2 ఇయర్స్ అయిపోయింది.
0: ఒకసారి అట్లా ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్, అది బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ కనిపిస్తే ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుందండి. అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా ఉందా చూసేసి మెడిసిన్స్ ఇస్తారు దానికి తగ్గట్టుగా.
4: ఇంకొకసారి రెడ్ కనిపించింది అంటే దాని తర్వాత మళ్ళీ ఏంటంటే వైట్ అప్పుడప్పుడు జరగట్లా కొంచెం కనిపిస్తున్నది అనమాట.
0: ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఏమున్నది చూసి చెప్తారు.

0: ఓకే మేడం, ఓకే.
1: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి పదే పదే గర్భస్రావం అవుతుందని అంటారు, అంటే దీనికి కారణం ఏంటండి?
2: దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాము. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఏదర్ ప్రెగ్నెంట్ అది మదర్లో ఉండొచ్చు, విమెన్లో ఉండొచ్చు, ఆర్ హస్బెండ్లో ఉండొచ్చును. మెయిన్ ఏంటి అని అంటే విమెన్కి వచ్చేసి ఏదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, థైరాయిడ్ ఉండడము, ఆర్ షుగర్స్ డయాబెటీస్ ఉండడము, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండము. ఇంకొకటి ఏంటి అంటే ఏమన్నా గర్భసంచిలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే లైక్ గర్భసంచిలో ఉండాల్సిన షేప్ కానీ సైజ్ కానీ తక్కువ ఉండడము, ఆర్ రెండు గర్భసంచులు ఉండడము అని అంటారు కదా, అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడాను రికరెంట్గా అంటే ఊరికూరికి గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం. అంటే అది మనకి 16 to 24 weeks మధ్యలో రికరెంట్గా, అంటే 5th మంత్లో అబార్షన్ అయింది, 4th మంత్లో అబార్షన్ అయింది, ముందంతా బాగానే ఉందన్నారు, తర్వాత సడన్గా పెయిన్ కూడా ఏం లేదు, బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోయింది అని అంటారు. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే గర్భాశయ ముఖద్వారం అనేది చిన్నగా ఉండడం, లెంత్ తక్కువగా ఉండడం, ఆర్ లూజ్గా ఉందని చెప్పి అంటారు కదా, దానివల్ల ఉండొచ్చును. ఇంకొకటి మేల్స్లో వచ్చేసి వాళ్ళకు కూడా ఏమైనా లైక్ డయాబెటీస్ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, అబ్నార్మల్ సిమెన్ అంటే స్పెర్మ్ కౌంట్ కానీ మార్ఫాలజీ కానీ అబ్నార్మల్గా ఉంటే కూడాను ఏర్పడే పిండం అనేది అబ్నార్మల్గా ఏర్పడడం వలన రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి ఉంటాయి.
1: అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది పాపం చాలా ఆశలతో ఉంటారు, పిల్లలు కావాలని ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్ అవుతుంటాయి, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: నార్మల్గా ఒకటి అయింది, మ్యారేజ్ అయింది, 1 ఇయర్కో 2 ఇయర్స్కో ప్రెగ్నెన్సీ వచ్చింది, 1.5 మంత్కి ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాలర్ కాల్ చేశారు, 1.5 మంత్కి పెయిన్ వచ్చి బ్లీడింగ్ అయిపోయింది అమ్మా అనేసి, సో ఒకటే ఉంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ది ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి దానికి మంటే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అన్నదానికి 3 మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ అదర్ ఏమైనా హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉంటే లైక్ థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఆర్ ఎక్సర్సైజ్ హెల్దీ డైట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ ప్రాబ్లం అయింది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అన్నది చూసి మీకు సజెషన్స్ ఇస్తారు డాక్టర్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: హలో అండి, నేను మియాపూర్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి అమ్మా.
3: ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. ఎక్టోపిక్ ప్రెగ్నెంట్ అనేది వచ్చిందండి, కాకపోతే అది ఓవర్ ఇస్కుంది. అది తీసేసిన తర్వాత కూడా బిహెచ్డి లెవెల్ ఎక్కువ కనిపిస్తుందండి. దానివల్ల అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మాకు డౌట్ అండి.
2: ఇప్పుడు నేను డాక్టర్ని మాట్లాడుతున్నానమ్మా, మీకు ఎప్పుడు జరిగింది ఇది ఓవరీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది?
3: 2 డేస్ బ్యాక్ అండి.
2: మీకు ఏం చేశారు, సర్జరీ చేశారా?
3: సర్జరీ చేశారండి, లాప్రోస్కోపిక్ చేసి ఓవరీస్ కి టచ్ అయి ఉన్నాయి తీసేశారండి.
2: ఓవరీలో వచ్చిందన్నారా, ఫలోపియన్ ట్యూబ్ లో వచ్చిందన్నారు?
3: లేదండి, ఓవరీస్ కి వచ్చినాయి, బైలేటరల్ ఓవరీస్ కి వచ్చాయండి.
2: బైలేటరల్ ఓవరీస్ కా? అంటే 2 ఓవరీస్ వచ్చినాయా?
3: అవునండి.
2: ఓకే, మీకు ఏం తీసేశారు, ప్రెగ్నెన్సీ వచ్చింది తీసేశారా, మరి ఓవరీస్ తీసేశారా?
3: ఓవరీస్ కి టచ్ అయినవి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది తీసేశారు, కానీ స్టిల్ బీటీ లెవెల్
2: బీటా హెచ్సిజి అంటున్నారా మీరు?
3: ఆ లెవెల్ 700-800 చూపిస్తుందండి.
2: మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సర్జరీ చేయకముందు ఎంత ఉంది వాల్యూ?
3: అది అప్పుడు 600 ఎంతో ఉందండి, ఇప్పుడేమో 750 చూపిస్తుంది.
2: ఇంజెక్షన్ ఇచ్చారా, మీకు ట్రీట్మెంట్ చేశారా?
3: ఇంజెక్షన్ కాదండి, సర్జరీ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మేబీ యూటెరస్ లో ఉండొచ్చు అంటున్నారు. అంటే నేను ఇప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తీసుకోవాలా?
2: ఇప్పుడు మీకు చెప్తాను, మీకు లాప్రోస్కోపీ ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది రిమూవ్ చేశారు అని చెప్తున్నారు కదా. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే లైక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో రావచ్చును, అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మీకు ఫలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఓవరీస్ లో వచ్చింది అన్నారు కదా, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అలాగే 2 ప్రెగ్నెన్సీస్, గర్భాశయంలో ప్రెగ్నెన్సీ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, రెండు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి రేర్ కండిషన్స్ లో. అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు బీటా హెచ్సిజిని ఎవ్రీ 48 అవర్స్ కి చేస్తారు. ఎవ్రీ 48 అవర్స్ కి చేస్తూ మనకి మోర్ దెన్

0: 50% అనేది ఇప్పుడు సపోజ్ ఈరోజు 500 ఉంది అంటే ఎల్లుండికి అట్లీస్ట్ అది 700 ఆర్ 750 అవ్వాలి.
1: ఓకే
0: అంటే మోర్ దాన్ 50% రైజ్ ఉంది అని అంటే సమ్వేర్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది అనేసి.
1: ఓకే
0: సో మనకి కాకపోతే స్కాన్స్లో చేయాలి అనుకున్న బీటా హెచ్సీజీ వాల్యూ 1500 ఉంటే కానీ మనకి తెలీదు, స్కాన్స్లో ఎక్కడ కనిపించదు.
1: ఓకే ఓకే
0: సో ఎవ్రీ 48 అవర్స్కి బీటా హెచ్సీజీ రిపీట్ చేసి వాల్యూ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు డాక్టర్కి కలిస్తే వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్స్ చేయగలుగుతారు.
1: అదే అండి, ఈ రోజు మళ్ళీ ఉంది స్కాన్, అందులో ఒకవేళ 1000-1200 వచ్చిందంటే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. జస్ట్ మేము ఇంకో ఇంకో ఒపీనియన్ కోసం అని మిమ్మల్ని కాల్ చేసాము.
0: కరెక్ట్, స్కాన్ లో మనకి కనిపిస్తే అది 1000-1200 వచ్చింది అని అంటే మాత్రం ఇట్స్ హెల్దీ ప్రెగ్నెన్సీ యూట్రస్ లో ఉంది అని మనం అస్యూమ్ చేసుకోవచ్చును.
1: కానీ చిన్నగా బ్లీడింగ్ అంటే జస్ట్ కనిపించింది, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు, జస్ట్
0: స్పాటింగ్ లాగా ఉంది.
1: స్పాటింగ్ లాగా ఉంది.
0: చూడాలి ఈ ప్రెగ్నెన్సీ, ఉన్న ప్రెగ్నెన్సీ కూడా ఎలాగ ఉంటుంది ఏంటి అనేసి. అంటే ఏదైనా సర్జికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా బాడీ మీదన. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ గర్భాశయం యుట్రస్ లో ఉన్నా కూడా ఇది ఎలాగ రెస్పాండ్ అవుతుంది ఏంటి అన్నది మనం వెయిట్ అండ్ వాచ్ లాగా మానిటరింగ్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి.
1: అంటే ఇది పాజిటివ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు అండి, అంటే కొంచెం మాకు ధైర్యంగా ఉంటుందని.
0: అంటే మనం ఇప్పుడే అష్యూరెన్స్ అయితే చేయలేము, ఎందుకనంటే మనకి ఎక్కడో ఒక దగ్గర ప్రెగ్నెన్సీ అనేది కనిపించాలి కదా. మీరు అన్నట్టు బీటా హెచ్సీజీ వాల్యూ రైజ్ అవుతుంది అన్నప్పుడు,
1: రైజ్ అవుతుంది,
0: రైజ్ అవుతుంది మోర్ దాన్ 50% ఉంది ఇన్ 48 అవర్స్ లో అనుకుంటే అప్పుడు మనము ప్రెగ్నెన్సీ ఉంది అనేసి అది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి.
1: ఓకే అండి.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0950923 ఈ నంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ సమస్యలు ఉంటే మీరు డాక్టర్ ప్రియదర్శిని గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. ప్రియదర్శిని గారు, సాధారణంగా ఋతుక్రమం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఋతుక్రమం ఎన్ని రోజులకు రావాలి, వచ్చినా ఎన్ని రోజుల వరకు ఈ ఋతుక్రమం అనేది ఉండాలి?
0: నార్మల్గా 28 డేస్ సైకిల్ని మనం నార్మల్ రెగ్యులర్ సైకిల్ అంటాము. అంటే సపోజ్ 1st తారీఖు వచ్చింది పీరియడ్ అనుకుంటే 28 డేస్ అప్పటి నుంచి, అంటే 28th కి పీరియడ్ వచ్చింది అంటే దట్ ఈస్ రెగ్యులర్ సైకిల్స్ అంటాము. కానీ కొంతమందికి 2-3 డేస్ ముందే వస్తుంది, కొంతమందికి కరెక్ట్గా 28 డేస్కి రాదు, లైక్ 3-4 డేస్ డేట్ తర్వాత వస్తుంది. సో దానికి ఏమంటాము అంటే 28 డేస్కి 7 డేస్ ముందు కానీ 7 డేస్ తర్వాత కానీ మనం దాన్ని నార్మల్గా తీసుకోవాలి. అంటే 28 డేస్ సైకిల్ తీసుకుంటే 7 డేస్ ముందు అంటే 21, సపోజ్ 1st తారీఖు పీరియడ్ వచ్చింది అంటే 21st కి పీరియడ్ వచ్చి హెవీగా ఏం లేదు ఆర్ అలా అని తక్కువగా కూడా లేదు, నార్మల్ ఎప్పుడైనట్టే అవుతుంది అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ నార్మలే 21 డేస్కి వచ్చిన. ఆర్ 35 డేస్, 28 డేస్ నుంచి 7 డేస్ ఆఫ్టర్ తీసుకుంటే 35 డేస్ అంటాం. 35 డేస్కి వచ్చినా రెగ్యులర్ 35 డేస్కి వస్తుంది ఆర్ 35 డేస్ లోపల వస్తుంది అండ్ నార్మల్ ఫ్లోనే ఉంటుంది, ఎక్కువ ఫ్లో లేదు అలా అని తక్కువ లేదు, ఆర్ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ పీరియడ్ ముందు లేదు ఆర్ ఆఫ్టర్ పీరియడ్ కూడా లేదు, హెవీ పెయిన్ అట్లాంటివి ఏమీ లేవు అనుకుంటే దాన్ని కూడా మనం నార్మల్గా తీసుకోవచ్చు. అండ్ నార్మల్ ఫ్లో అని ఎప్పుడు అంటామే అంటే కొంతమందికి 3 డేస్ అవ్వచ్చు, కొంతమందికి 5-6 డేస్ అవ్వచ్చును. సో 3-5 డేస్ని మనం నార్మల్ ఫ్లో లాగా తీసుకుంటాం. ఆర్ మనం మెజర్ చేస్తే 70-80 ml బ్లడ్ లాస్ అనేది ఉంటుంది మనకి ఎవ్రీ పీరియడ్ ఫ్లో అనేది. సో దానికంటే ఎక్కువ ఉన్నా ఆర్ తక్కువ ఉన్నా మనం దాన్ని అబ్నార్మల్ అంటాము, పీరియడ్ ఫ్లో కానీ డ్యూరేషన్ కానీ.
2: ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్ టైమ్స్లో, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఏమో బ్లడ్ క్లాట్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో పీరియడ్ టైమ్స్లో కళ్ళు తిరగడము, తల తిరగడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, తలనొప్పి రావడం లాంటివి అవుతూ ఉంటాయి. ఇలా అవుతుండే వాళ్ళకి అది ఇంకా ఏదైనా అనారోగ్యానికి సంకేతమా లేకపోతే నార్మల్గా ఉంటాయా?
0: నార్మల్గా పీరియడ్ వచ్చిన రోజు పెయిన్, దాంతోపాటు కొంతమందికి లైక్ యంగ్ టీనేజ్ గర్ల్స్కి పెయిన్ ఉండి దాంతో వామిటింగ్స్ ఉండడము, నీరసంగా ఉండడము అది వరకు ఓకే. అంటే ఎప్పుడు పెయిన్ని మనం అబ్నార్మల్ అంటాము అంటే మన డైలీ డే టు డే యాక్టివిటీస్ని ఆ పెయిన్, ఆ పీరియడ్ బ్లీడింగ్ అనేది హ్యాంపర్ చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ పెయిన్ మనం డైలీ డే టు డే లైక్ టీనేజ్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళలేకపోవడము ఆర్ కాలేజ్కి వెళ్ళలేకపోవడము, 2-3 డేస్ ఇంట్లో

0: ఉండాల్సి రావడము, అటువంటిది ఉంటే మాత్రం అబ్నార్మల్ పెయిన్గా తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లైక్ నెక్స్ట్ కమింగ్ టు పీరియడ్ బ్లీడింగ్, లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 3 to 5 డేస్ నార్మల్ వాటరీ ఫ్లో ఉంది, క్లాట్స్ ఏమీ లేవు, లైక్ 2 to 3 ప్యాడ్స్ పర్ డే చేంజ్ చేస్తుంది అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో నార్మల్ పీరియడ్ ఫ్లో అని అంటాము. హెవీ ఫ్లో అని ఎప్పుడు అంటామంటే ఒక 2-3 ప్యాడ్స్ ఇన్ 2 అవర్స్ అలాగ యూజ్ చేయడము, పెద్ద పెద్ద క్లాట్స్ లాగా రావడము, ఆ బ్లీడింగ్ వలన వీక్ అయిపోవడము, హీమోగ్లోబిన్ పడిపోవడము అంటే రక్తం శాతం అనేది తగ్గడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని అబ్నార్మల్ బ్లీడింగ్ అంటాము. అప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నా పేరు స్వప్నమా.
1: చెప్పండి స్వప్న గారు.
2: నేను పాప గురించి కాల్ చేశానండి. మా పాపకి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12 ఇయర్స్.
0: చెప్పండి అమ్మా.
2: అయితే తనకి ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడదామని, ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాం.
0: HPV వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అమ్మా?
2: దాని గురించి అమ్మా.
0: మీ పాపకి 11 ఇయర్స్ ఆ ఇప్పుడు?
2: 11 ఇయర్స్
0: కంప్లీట్ అయిపోయి 12 ఇయర్స్ అయినాయి కదా. సో మీ పాపకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని వేయించవచ్చు. ఇప్పుడు 14 ఇయర్స్ వరకు వేయించవచ్చును. సో 2 డోసెస్ అనేవి ఉంటాయి. అంటే మనం దాని షెడ్యూల్ అనేసి 2 డోసెస్, అంటే ఇవాళ ఒకటి తీసుకుంటే 6 మంత్స్కి ఇంకొక డోస్ తీసుకోవాలి, అలాగ 2 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అందులో గార్డాసిల్ 4 అని ఉంటుంది, గార్డాసిల్ 9 అని ఉంటుంది, సర్వాబ్యాక్ అని ఉంటుంది. దీన్ని గార్డాసిల్ 4 కానీ, సర్వాబ్యాక్ కానీ, గార్డాసిల్ 9 కానీ ఏదైనా తీసుకోవచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే గార్డాసిల్ 4 కానీ గార్డాసిల్ 9కి కానీ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేసే వైరసెస్ అనేవి హై రిస్క్ ఉంటాయి, లో రిస్క్ ఉంటాయి. లో రిస్క్ ఏం చేస్తాయంటే యానోజెనైటల్ వార్ట్స్, అంటే అక్కడ పులిపిరులాగా రావడము, కింద ప్రైవేట్ పార్ట్ దగ్గర ఓరోఫారెంజియల్ అంటే నోట్ చుట్టూతారు లోపల కానీ పులిపిరులు రావడము, అలాంటివి కాజ్ చేస్తాయి. ఇంకొకటి హై రిస్క్ ఏం చేస్తాయి అని అంటే క్యాన్సర్కి మోర్ ప్రోన్ ఉంటాయి. సో గార్డాసిల్ 9 అనేది ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్లో లో రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది, హై రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది. అదే గార్డాసిల్ 4 అయితే మాత్రము ఓన్లీ హై రిస్క్ వైరసెస్ని మాత్రమే కవర్ చేస్తుంది. అలాగే సర్వాబ్యాక్ కూడా హై రిస్క్ వైరసెస్ని మాత్రమే కవర్ చేస్తుంది. సో యంగ్ గర్ల్ కాబట్టి గార్డాసిల్ 9 తీసుకుంటే బెటర్ ఉంటుంది.
2: ఓకే మ్యామ్. బిఫోర్ మీ ఇంకా పాప మెచ్యూర్ కాలేదు అంటే తర్వాత
0: పర్వాలేదమ్మా, తీసుకోవచ్చును. దానికి మెచ్యూరిటీ పీరియడ్స్ రావాలనేసి ఏమీ ఉండదు, తీసుకోవచ్చును.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి.
3: నాకు ఇద్దరు పాపలు ట్విన్స్ మేడం. వాళ్ళకి 3 ఇయర్స్ క్రితం పుష్పవతి అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళకి ఇంకా పీరియడ్ 1 మంత్ 2 మంత్స్ వచ్చింది కడుపు నొప్పితోటి. తర్వాత ఇంకా పీరియడ్ ఇర్రెగ్యులర్ అయింది మేడం.
0: అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా?
3: వాళ్ళకి అసలు డేటే రాదు మేడం.
0: అంటే అప్పుడు అవడమే మళ్ళీ అవ్వలేదా?
3: 6 మంత్స్ వరకు చూస్తున్నా మేడం. నేను స్టార్టింగ్ కదా 6 మంత్స్ ఆగుతాము, తర్వాత అవుతారేమో అని చూస్తే ఇద్దరికి డేట్ రాలేదు. నేను హాస్పిటల్ చూపించాను చాలా హాస్పిటల్స్, అయితే స్కానింగ్ చేసి ఇప్పుడు ఎందుకు అమ్మంత టెన్షన్ పడుతున్నా, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవి చేయించండి వస్తుంది అని అంటే, వాళ్ళు స్పోర్ట్స్ కూడా వేసాం మేము, అయినా కూడా వాళ్ళకి 2 మంత్స్ అట్లా స్పోర్ట్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏం డేట్ అనేది రాలేదు. నేను మళ్ళీ మేడం ని కలిస్తే అప్పుడు డేట్ వచ్చింది, కానీ కడుపు నొప్పి తోటి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది ఇద్దరికి.
0: అంటే
3: బ్లీడింగ్ కూడా ఎక్కువ కాలేదు, ఒక 1 వీక్ అవుతారు మేడం. ఒకవేళ డేట్ టాబ్లెట్ వేసుకుంటే 1 వీక్ వరకు డేట్ వస్తానే ఉంటది, కానీ విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి.
0: అప్పుడు స్కాన్స్ అవి చేశారా?
3: స్కానింగ్ అది నేను ఏమన్నా అంటే నాకు కూడా కొంచెం PCOD ఉండే మేడం పిల్లలు కాకముందుకు. నేను అప్పుడు హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్స్ వాడిన తర్వాత నాకు ట్విన్స్ కుట్టారు ఇద్దరు. నేను నాకు PCOD కదా, మా పిల్లలకు కూడా అలాగనే వస్తుందేమో, స్ట్రగుల్ అవుతారేమో మేడం, మరి ఒకసారి టెస్ట్ చేయండి అంటే ఒకసారి స్కానింగ్ రాసేది. ఒక 6 మంత్స్ క్రితం స్కానింగ్ చేస్తే PCOS వచ్చింది అని చెప్పారు మేడం ఇద్దరికి.
0: ఓకే, మీ పిల్లలు లా ఉంటారా అమ్మా? వెయిట్ ఎక్కువ ఉంటారా, సన్నగానే ఉంటారా?
3: అయితే చిన్నగా ఉన్నప్పుడు వెయిట్ తక్కువనే ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఇద్దరులో ట్విన్స్ లో ఒక ఆమె సన్నగా అవుతుంది, ఒక ఆమె కొంచెం వెయిట్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను అప్పటి నుంచి కూడా నేనేం నెగ్లెక్ట్ చేయలేదు మేడం. నేను హాస్పిటల్ చూపిస్తానే ఉన్నా, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, స్కానింగ్ అన్ని చేయిస్తానే ఉన్నాను. అయినా కూడా మేడం ఏమన్నదంటే ఒక 2 మంత్స్ పిసిఓడికి అవి టాబ్లెట్స్

0: రాసింది. తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ డేట్ రాకపోతే మళ్ళీ రండి అన్నది. అయినా ఇప్పుడు 4 మంత్స్ నేను హాస్పిటల్ నుంచి, అయినా వాళ్ళకి డేట్ రాలేదు మేడం.
1: మరి వాళ్ళు వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్ చేయడము అవి చేస్తారా? చేస్తున్నారా?
0: డైలీ సూర్య నమస్కారాలు, కొంచెం స్కిప్పింగ్, అవి వాళ్ళ 10th క్లాస్ మేడం. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, టైం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు మేడం.
1: జంక్ ఫుడ్ తింటారా, బయట ఫుడ్ తింటారా?
0: బయట ఫుడ్ ఏం తినరు మేడం. మేము ఇంట్లో కూడా బయటది ఏమి ఎక్కువ ఇంట్లోనే చేస్తాను నేను. రొట్టె గానీ కొర్రలు, అవి కొర్రలు అవి పెట్టొచ్చు మేడం వాళ్ళకి.
1: పెట్టొచ్చమ్మా, ఏం కాదు. ప్రాపర్ స్లీప్, నిద్రపోతారా?
0: నిద్ర మంచిగానే పోతారు. కొర్రలు అవి మాకు బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏం తినరు, ఇంట్లోనే చేసుకుంటాం సాధ్యమైనంత వరకు.
1: పర్వాలేదు, ఏం కాదు. హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ చేపించండి, ప్రాపర్ స్లీప్ పెట్టియండి, వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి.
2: చాలా చక్కగా మా శ్రోతలు అడిగిన ప్రశ్నలకి, అలాగే మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా చక్కగా ఓపిక్గా ఆన్సర్స్ చెప్పారు డాక్టర్ ప్రియదర్శిని గారు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
5: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త శ్రీమతి కె. నీలిమా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.9 MHz పై మా సాయంకాల ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అనగనగా ఒక రాజు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట చంద్రబోస్ గీతం, మెక్కీజీ మేయర్ సంగీతం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుండి కపిల్ కపిలన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, భీమ్ సెస్రోలియో సంగీతం.

హుషారు ఏ చిత్రం నుండి? రాధన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన పాట. పాట రచన కిట్టు విశ్వప్రగడ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఫిదా చిత్రం నుండి అరవింద్ శ్రీనివాస్, రేణుక పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, శక్తికాంత్ కార్తీక్ సంగీతం.

బోలా శంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లే పాడిన పాట, కాసర్ల శ్యామ్ గీతం, మహతి స్వరసాగర్ సంగీతం.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి సాగర్ గీతామాధురి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: Local.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి. నిన్ను కోరి చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీజో గీతానికి గోపీసుందర్ సంగీతం.

పవర్ చిత్రం నుండి రవితేజ ఎంఎం మానసి పాడిన పాట, భాస్కర్ భట్ల గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి భీమ్ సెస్రోలియో స్వీయ సంగీత సారథ్యంలో ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి సీతారామం చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సింధూరి విశాల్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

మన శంకర వరప్రసాద్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీతం, భీమ్ సెస్రోలియో సంగీతం.

ధమాకా చిత్రం నుండి భీమ్ సెస్రోలియో స్వీయ సంగీత సారథ్యంలో సాహితీ మంగ్లీతో కలిసి పాడిన పాట. పాట రచన భీమ్ సెస్రోలియో.

శ్రోతలంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे।
1: The Prime Minister said, service is the biggest driving force. He said whether it is PM Kisan or the PM Surya Ghar Yojana, countless such schemes are recognized for their last mile delivery. The Prime Minister said it is only when there is a spirit of service, 4 crore poor have received permanent houses. Chief of Defence Staff General N.S. Rajasubramani today stressed the need for India's defence acquisition system to adapt swiftly to keep pace with the changing character of warfare. Addressing an event organised by a media house in New Delhi, the CDS highlighted the importance of the integration of technology, data and industry in strengthening the defence ecosystem. He stressed upon the need to have the means to sustain, replenish and repair weapons in the battlefield. The government has reduced the basic customs duty on major imported crude edible oils with a view to moderating domestic edible oil prices. This provides relief to consumers and mitigate inflationary pressures arising from the sharp increase in international edible oil prices. The deep depression over the Bay of Bengal crossed the North Andhra Pradesh, South Odisha coast near Kalingapatnam between late last night and early this morning, triggering heavy to extremely heavy rain in several parts of Odisha. The system has moved inland and continues to influence weather conditions over southern and coastal districts, with waterlogging and localized flooding reported at several places. The deep depression after crossing the North Andhra Pradesh South Odisha coast near Kalingapatnam has moved inland and is gradually weakening. However, under its impact, heavy rain have been reported. Several districts are likely to receive heavy to very heavy rainfall today. Indian Railways has approved the introduction of a new daily train service between Kanpur Central and Anand Vihar Terminal, providing an overnight rail connectivity option between Kanpur and Delhi. The Indian Railways has also approved the construction of a 4-lane road over bridge at Alkapuri in Vadodara Division of Western Railway. The cost of the project is over 166 crore rupees, and this cost will be shared equally between the railways and the state government. In Asian Games shooting, Ananjit Singh Naruka and Parinaz Dhaliwal bagged bronze medal in the mixed skeet team event at Aichi Nagoya today. This is India's first ever Asian Games medal in the mixed skeet team category. The Indian pair missed just 4 of their 48 shots and finished level with South Korea, but lost in the tie break. They finished just 1 point behind the leading Chinese pair to secure India another shooting medal. China defeated South Korea by 52-51 to win the gold. Indian boxer Parveen made it to the quarterfinals of the women's 65 kg category after receiving a walkover from Tajikistan's Malika Nozimova in the round of 16 at Nishuya in Japan today. Satnam Singh and Salman Khan won a bronze in the men's double sculls as India concluded their rowing campaign at the Asian Games 2026 in Aichi Nagoya with 1 medal today. Prime Minister Narendra Modi has lauded the Indian duo after their bronze-winning feat at the Games. Human rights violations and socio-economic deprivation in the Pakistan-occupied Jammu and Kashmir POJK were raised at the ongoing 63rd session of the UN Human Rights Council in Geneva. Social activist Harleen Kaur said the people in POJK have been on the streets for months demanding food, electricity and employment. And that is the end of this news bulletin.
2: Akashavani. సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. దానం పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తన శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. చట్టబద్దమైన ప్రక్రియపై గౌరవంతోనే న్యాయ పోరాటం చేసినట్లు తెలిపిన ఆయన, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద ఉపశమనం కోరే క్రమంలో ఈ తీర్పును ముందే ఊహించానని అన్నారు. అనివార్యమైన ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన దానం, ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఆధారంగా వారి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ అనర్హత పిటిషన్ కేసుపై మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఖండించిన మంత్రి బండి సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు ఇరు పార్టీలకు నైతిక హక్కు లేదని పేర్కొంటూ, అనైతిక పార్టీ మార్పిడులకు స్వస్తి చెప్పేలా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాజ్యాంగ నైతికతపై తనకున్న నిబద్దతను తెలియపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును ఎదుర్కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆస్తుల ధృవీకరణ, రామప్ప వంటి వారసత్వ సంపద పరిరక్షణ, ఆదాయాన్నిచ్చే పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు, విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని విద్యా కార్యక్రమం ప్రోత్సాహంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 77 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రమబద్దమైన ఆడిట్లు, లోపాల గుర్తింపు, అవసరమైన దిద్దుబాటు చర్యలపై చర్చించారు. ఆరోగ్య శాఖ అధికారులు తమ ప్రస్తుత భద్రతా ప్రాధాన్యతలను వివరించగా ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్ నవీన్ మిట్టల్, ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సహా పలువురు ముఖ్య శాఖాధిపతులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను రేపు అర్దరాత్రి 1 గంట వరకు పొడిగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రజలు మెట్రో రవాణాను ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమై నగర వ్యాప్త ట్రాఫిక్ మళ్లింపుల నడుమ రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవచ్చని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 శనివారం నాడు పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రక్షా ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమంలో B2B సమావేశాలు, ఎయిర్ షోలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో విష ప్రయోగానికి గురై మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లు

0: శ్రీ లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రేగడి మద్దికుంటలోని బాధితురాలి కుటుంబాన్ని స్థానిక అధికారులతో కలిసి పరామర్శించారు. 412,500 రూపాయల ప్రభుత్వ పరిహారం అందించిన మంత్రి కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల పరిధిపై వరంగల్ ఐఓడీసీలో రేపు జరిగే ప్రాంతీయ సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల కింద చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తారు. అక్టోబర్ 2026 నుండి జూన్ 2027 వరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, మౌలిక వసతుల నిర్మాణం, హ్యామ్ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో 1,80,00,000 రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర వసతి గృహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సిఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో సిఎస్ఆర్ నిధులు ఇక్కడ తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధులు అన్ని కూడా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాము.
0: ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ రోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 360 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ రోజు లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. మొత్తం 4,611 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1,254 మందిని అర్హులుగా గుర్తించి లక్కీ డ్రా తీసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య 5 కమిషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీకి సంబంధించిన అంశాలు, రోస్టర్ పాయింట్ల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. జిల్లాలో ఈ రోజు ఉదయం నుండి కొన్ని మండలాల్లో వర్షం ఆగినప్పటికీ ఏజెన్సీ మండలాలైన కెరమురి, తిర్యాని, జైనూర్లలో వర్షం కురిసింది. జైనూర్లో అత్యధికంగా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26 ఖరీ జిల్లా కేంద్రంలోని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వసతులు, సరైన పార్కింగ్, హెలీప్యాడ్లు, మౌలిక వసతుల అభివృద్ది పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరైంది కాదని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లిట్ల రమేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులలో ర్యాబిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యల గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ విజయకుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్ర రైతు

రౌతు రాజయ్య గారితో పరిచయమంటారు. సమర్పణ శ్రీ పి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిగీతాలు వింటారు. 9:00 న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. ఇక రాత్రి 10:00 డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:20 నుండి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 ఇంకా 6:40 దేశభక్తి గేయాలు వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అత్యవసర పరిస్థితులలో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాత్ర గురించి డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఐ రవికుమార్ గారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 9:00 ఇంకా సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:00 ఉద్యోగవాణి. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం

0: రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక జాతీయ స్థాయి ఉద్యమం. స్వచ్ఛ హీ సేవ ఈ నినాదానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ అనే ప్రత్యేక పక్షోత్సవ ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన ఒక సామాజిక ఉద్యమం. శుభ్రమైన ఇల్లు, పరిశుభ్రమైన పరిసరాలు, ఇదే స్వచ్ఛమైన మన భారతదేశం. వారానికి 2 గంటల శ్రమ అంతే మన ఆరోగ్యానికి, ఇది రక్షణ. చెత్త అక్కడో ఇక్కడో ఎక్కడో వేయవద్దు, చెత్త కుండీలో మాత్రమే వేయాలి. పాఠశాలలను, కళాశాలలను పరిశుభ్రం చేద్దాం, భావి భారత పౌరులను గౌరవిద్దాం. చెత్తను చెత్త కుండీలోనే వేసి మంచి పౌరులుగా నిరూపించుకుందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
2: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
2: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లిట్ల రమేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు జానపద గేయాలు వింటున్నారు.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు శ్రీ పిల్లిట్ల రమేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటున్నారు.
3: కట్ట కట్ట

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు 1 జూలై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సిటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్ట్

0: సెలక్షన్ ఫోర్స్ 9 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్ ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయస్సు January 1, 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 October 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ది చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఏళ్ల ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026లో అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్దతతో కూడిన తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు, ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందర్ అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందర్ అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద, నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్

0: కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రి శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన, మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఎఫ్ఎం బ్యాండ్ 103.9 MHz పై కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం.

ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులలో రేబిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామ్నూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ విజయకుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్ర రైతు రౌతు రాజయ్య గారితో పరిచయం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇదెవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
2: నిజంగా?
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఇప్పుడు వినండి, పశువులలో ర్యాబిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యల గురించి మామ్నూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ విజయకుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్.
5: పశువులలో ర్యాబిస్ వ్యాధి చికిత్స మరియు నివారణ చర్యలు గురించి తెలియచేయడానికి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ విజయకుమార్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి పశువులలో ర్యాబిస్ వ్యాధి లక్షణాలు మరియు చికిత్స నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విజయకుమార్ గారు.
6: నమస్కారం అండి.
5: ర్యాబిస్ అంటే ఏమిటి, ఇది ఎలా వస్తుంది?
6: ప్రపంచ ర్యాబిస్ వ్యాధి దినోత్సవాన్ని సహజంగా ప్రతి సంవత్సరం 28 సెప్టెంబర్ రోజున జరుపుకుంటాం. ఆ రోజున జరుపుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే ఆ రోజు ఆ వ్యాధికి మొట్టమొదటిగా టీకాను అభివృద్ధి చేసిన లూయిస్ ప్యాచర్ వారి వర్ధంతి రోజు. సో ఆ రోజును పురస్కరించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతి సంవత్సరం 28 సెప్టెంబర్న ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని జనాభా అందరిలో ప్రజల మధ్య అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం జరుపుకుంటాము. ర్యాబిస్ అనేది వైరస్ వల్ల వచ్చే అతి ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది ప్రధానంగా జంతువులలో, పాలిచ్చి పెంచే జంతువులు, క్షీరదాలు అంటాం కదా, క్షీరదాల ద్వారా, క్షీరదాలలో వస్తుంది. మనుషులతో పాటు క్షీరదాలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది.
5: ప్రాణాంతకమైన వ్యాధి లేకుంటే ఇది మామూలుగా నయం అవుతుందా?
6: ఇది ప్రాణాంతకమైన వ్యాధి, కానీ మనకి ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయి అని తెలిస్తే, లేకపోతే వ్యాధి సోకింది అని తెలిసిన వెంటనే మనం సరైన చికిత్స చేయించుకున్నట్లయితే, టీకాల ద్వారా కావచ్చు లేకపోతే ఇమ్యూనోగ్లోబిన్స్ కావచ్చు, దానికి దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి ర్యాబిస్ వ్యాధి ఉన్న పశువు కానీ దాని లాలాజలం కానీ అది కరిచినప్పుడు కానీ మనం వెంటనే పశువుని కానీ లేకపోతే మనుషులను కానీ పశు వైద్యం దగ్గరికి, పశువుని అలాగే మనుషులైతే దగ్గరలో ఉన్న మనుషుల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే సరైన సమయంలో సరైన చికిత్స చేయనట్లయితే ఈ వ్యాధిని మనం నివారించవచ్చు.
5: అంటే సాధారణంగా మనం తిరుగుతూ ఉంటాం బయట అంతటా, మరి ఎన్నో రకాల జంతువులు కూడా ఉంటాయి, మరి జంతువులు కరిచినప్పుడు కూడా, అంటే కుక్కలు కానీ ఇంకా వేరే జంతువులు కానీ పశువులు కానీ కరిచినప్పుడు ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా?
6: మనం జనరల్గా ఇప్పుడు మన జనాభా అందరికీ, ప్రజలందరూ కూడాను ర్యాబిస్ అంటే కుక్క కరిస్తేనే వస్తుంది అనే ఒక అపోహలో ఉంటాం.
5: అవును,
6: కుక్క, అన్ని కుక్కలు కరిస్తే ర్యాబిస్ రానవసరం లేదు. ఏదైతే వ్యాధి సోకిన కుక్క ఉంటుందో ఆ కుక్క కరిచినప్పుడు కానీ, ఆ కుక్క లాలాజలం మన శరీరం మీద, గాయాల మీద కానీ మన లోపలికి ప్రవేశించినట్లయితే ర్యాబిస్ వ్యాధి రావడానికి ఉంటుంది. ఈ గాయాలు అనేది కేటగిరీస్ ఉంటాయండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము 1, 2, 3 అని కేటగిరీస్ ఉంటాయి. ఒకటో రకం ఏంటంటే నార్మల్గా గీతలు ఉంటాయి, మన స్కిన్స్ ఏమీ ఉండదు. రెండో రకం ఏంటంటే ఇంకొంచెం ఘాట్లు పెద్దగా ఉంటాయి.
5: మూడో రకం డెప్త్గా
6: ఉంటాయి. మూడో రకం ఉంటుంది. సో ఒక్కొక్క గాయం, అంటే ఈ మూడు రకాలైన గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు రకాలకు తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. సో మామూలుగా ఉన్నప్పుడు మన చేతితో సబ్బుతో కడుక్కుంటే నాకింది అనుకోండి, శుభ్రంగా మనం రన్నింగ్ ట్యాప్ వాటర్లో 15 మినిట్స్ సోప్తో కడుక్కుంటాం.

0: అలాగ అది ఏమైనా గీత పెట్టింది అనుకోండి, అప్పుడు టీటీ ఇంజెక్షను ఒక ప్రీబయట్ వ్యాక్సిన్ తీసుకుంటాం. లేదు బాగా కరిచిందనుకోండి అప్పుడు ఇమ్యునోగ్లోబిన్స్ అని ఉంటాయి. సో ఈ మూడింటితో పాటుగా ఇమ్యునోగ్లోబిన్స్ కూడాను ఇంజెక్ట్ చేయడం ఉంటుంది. అది వీటితో పాటుగా ప్లేస్ ఆఫ్ బైట్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ కరిచింది మనకి, నేను చెప్పినట్లు నాడీ వ్యవస్థ మెదడులోకి వెళ్తుంది కాబట్టి ఈ వైరస్. సో తలకి దగ్గరలో కరిచిందా, తలకి దూరంలో కరిచిందా, కాళ్ళ మీద కరిస్తే తలకి దూరం కరిచినట్టు. సో అప్పుడు తీసుకునే ట్రీట్మెంటు పోస్ట్ బైట్ కరిచిన తర్వాత తీసుకునే టీకాల సంఖ్య అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైద్యం అనేది ఎక్కడ కరిచింది, ఎంత పెద్దగా గాయమైంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలానే ప్రతి కుక్కకి రేబిస్ ఉండనవసరం లేదు, కొన్ని కుక్కలు మాత్రమే రేబిస్ ఉంటుంది. అలానే కుక్కలకే రేబిస్ ఉంటుంది అనేది కూడా కరెక్ట్ కాదు. పిల్లులు కరిచినా రేబిస్ రావచ్చు, క్షీరదాలు ఏదైనా. ఇప్పుడు ఒక ఆవుకి రేబిస్ ఉంది అనుకుంటే ఆ ఆవు లాలాజలంతా రావచ్చు, ఆ ఆవు కరిచినప్పుడు కానీ ఆ ఆవు నుంచి మనకి ఎలాగైనా కానీ సంక్రమించే అవకాశం.
1: పాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా?
0: పాల ద్వారా అంటే కాకపోవచ్చు అన్నిసార్లు. పాలు పచ్చివి తాగితే, పచ్చివి తాగినప్పుడు కూడాను మన శరీరంలో మన నోట్లో ఉన్న లాలాజలం ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఎంజైములు ఆ వైరస్ని చంపేస్తాయి. ఒకవేళ మన నోట్లో ఏమైనా అల్సర్స్ కానీ ఏమైనా గాయాలు కానీ ఉన్నట్లయితే ఆ వైరస్ ఆ గాయాల ద్వారా ఆ అల్సర్స్ ద్వారా మనకు లోపలికి ప్రవేశించి రోగం వచ్చే అవకాశం, రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే ప్రధానంగా పచ్చి పాలను తీసుకున్నప్పుడు మాత్రమే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: అవునండి, వేడి చేసి తీసుకున్నప్పుడు, ఏదైనా వేడి చేసి తీసుకున్నప్పుడు కానీ మన నోట్లో గాయాలు లేనప్పుడు కానీ వేడి చేసినప్పుడు కూడాను వైరస్ అంతాను నిర్వీర్యమైపోతుంది కాబట్టి. సో వేడి అంటే ఏదైనా సరే, ఆ మాటకు వస్తే పాలు మాత్రమే కాదండి, ఏదైనా జంతువుల నుంచి వచ్చే పదార్థం, అది మాంసం కావచ్చు, గుడ్లు కావచ్చు, ఏదైనా. ఒకవేళ అంటే కోళ్ళకి ఎలానో రేబిస్ ఉండదు, సో క్షీరదాలలోనే ఉంటుందని చెప్పేసి మనం ముందుగానే చెప్పాము. సో క్షీరదాల నుంచి వచ్చే మాంసం కావచ్చు, ఏదైనా జంతువుల లాలాజలం కావచ్చు, వాటి సెక్రీషన్స్, వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు ఏదైనా కావచ్చు, వాటి ద్వారా ఎప్పుడైతే వాటిని ప్రాపర్గా వండకుండా మాంసం కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా జంతువును వధించినప్పుడు కూడాను ఆ జంతువుకు ఉందనుకోండి, ఆ జంతువును వధించినప్పుడు మాంసం అయితే మనం వండుకొని తింటాం, పచ్చి మాంసం తినం. అలాగే వధించినప్పుడు దాని శరీరంలో వైరస్ ఉంటుంది కాబట్టి ఆ వైరస్ మనకు వచ్చే అవకాశం, మన శరీరంలో ఎప్పుడైనా ఘాట్లు ఉంటే మాత్రమే, ఎక్కడైనా మా చర్మము తెగి ఉన్నా కానీ, బాడీ మీద గీతలు ఉన్నా గీరుకుపోయినప్పుడు కానీ ఆ వైరస్ మన లోపలికి ప్రవేశించే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: అంటే దాన్ని తీసినప్పుడు పట్టుకున్నప్పుడు కూడా మనకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు కుక్కలు నాకుతూ ఉంటాయి, గీకుతూ ఉంటాయి, మరి అట్లాంటప్పుడు కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలా?
0: అవి ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉంటాయి, లేకపోతే వీధి కుక్కలు ఉంటాయి. మనం కుక్కలకి ఇంట్లో పెంచుకున్న వాటికైతే సహజంగా టీకాలు వేయించుకుంటుంటాం, ఎవరీ యాన్యువల్ కానీ లేకపోతే ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకారం మనం టీకాలు వేయించుకుంటాం. రేబీసే కాదు, ఏ రకమైన టీకాలు ఉంటే ఆ రకాల టీకాలు వేయించుకుంటూ ఉంటాం. టీకాలు వేయించుకున్నా కానీ ఒక్కోసారి మనము మన గీసినా కానీ, అంటే అది కొరికటం కానివ్వండి, గీరినప్పుడు కానివ్వండి, అటువంటి సమయంలో మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి ఒక్కడము, అది వీధి కుక్క అవ్వచ్చు, మన ఇంట్లో కుక్క పెంచుకున్నది, మనం రెగ్యులర్గా టీకాలు వేసి ఉన్న కుక్క అయినా సరే, మనకి ఏమైనా గాయం చేస్తే కుక్క, లేదా అది నాకినప్పుడు కానీ, మనం ప్రికాషనరీ మెజర్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి, సో మనం ముందుగానే దానికి టీకాలు వేయించుకోవడం. ఫస్ట్ అయితే ఆ గాయాన్ని కానీ ఆ లాలాజలాన్ని కానీ శుభ్రంగా సబ్బు నీళ్ళతో, కంటిన్యూస్గా వచ్చే ఫ్లో ఉన్న నీళ్ళతో ఒక 10-15 నిమిషాలు ఆ గాయాన్ని కావచ్చు దాన్ని క్లీన్ చేసేసుకొని, ఒకవేళ టింక్చర్ అయ్యి ఉంటే టింక్చర్ వేయడం, లేకపోతే దగ్గరలో ఒక డాక్టర్ ఉన్నట్లయితే ఒక టీటీ ఇంజెక్షను, దానికి తగ్గ యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ అవి తీసుకోవాలి. అది రేబిస్ ఉందా లేదా అనేది సంబంధం లేదు. సో ఎందుకంటే అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి, మనం ప్రాణం ఖరీదు కట్టలేం కాబట్టి మనం ముందుగానే అది గీకిన కొరికిన కరిచిన ఏది చేసినా కానీ మనం సరిగా స్పందించాల్సిన సమయంలో స్పందిస్తే మనకి మంచిగా ఉంటుంది.
1: ప్రధానంగా రైతులు పశువులను పెంచుకుంటూ ఉంటారు, మరి వాటికి కూడా రేబిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎలా వస్తుంది వాటి?
0: మొదటగా చెప్పినట్లు క్షీరదాల నీటిలోనూ ఉంటుంది, అది ఆవు కావచ్చు, గొర్రె

0: కావచ్చు, పాలిచ్చి పెంచే జంతువు ఏదైనా కావచ్చు. సో వీటికి ఎలా వస్తుంది అంటే, జనరల్గాను మీరు గొర్రెల కాపుల దగ్గర గొర్రెలతో పాటు వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు, మేతకు తీసుకెళ్లేటప్పుడు పక్కన ఒకటో రెండో కుక్కలు ఉంటాయి.
1: అవును,
0: ఈ కుక్కలతో పాటు ఒకవేళ అడవిలోకి పోయినప్పుడు అడవి జంతువులైనా ఉండవచ్చు.
1: అవును.
0: సో పిల్లులు కూడా ఇళ్లలో పెంచుకుంటారు. ఇవన్నీను అంటే ఒక జంతువు ఉందంటే ఆటోమేటిక్గా ఇంకో జంతువు ఇళ్లలో ఉంటాయి, రెండు మూడు జంతువులు ఉంటాయి. సో ఈ జంతువులు అన్నప్పుడు ఒక కుక్క ఎప్పుడు కరిచిందో మనకు తెలియకపోవచ్చు. మనం అంటే మనం చూసుకుంటే నన్ను కరిచింది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఆవుని గీకినప్పుడు, ఆవుని కరిచినప్పుడు పెద్ద గాయం కాకపోతే మనం గుర్తించలేము.
1: అవును.
0: సో మనం గుర్తించకుండానే ఒకవేళ ఆ కుక్కకు రేబిస్ ఉన్నట్లయితే ఆ ఆవుకు ఆ గేదెకు రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా వస్తుంది, అంటే కరవటం ద్వారా కానీ గీకటం ద్వారా కానీ. ఎందుకంటే మందలోకి వెళ్ళినప్పుడు, గొర్రెల మందతో పాటు వెళ్ళినప్పుడు కానీ, ఆవుల్ని గేదెల్ని మనం మేతకు తీసుకెళ్ళినప్పుడు ఏ కుక్క అయినా కరవచ్చు. మన మన ఇంట్లో అయినా కావచ్చు, వీధి కుక్క అయినా కావచ్చు, ఏవైనా కావచ్చు, కరవచ్చు. అట్లా కరిచినప్పుడు మనకి తెలియదు. మనం అంటే మన ఇంట్లో కానీ మన ఇంట్లో పిల్లలు కానీ, అమ్మ నాన్న కుక్క వచ్చింది, నాన్న కుక్క వచ్చింది, లేదా మనకి కుక్క వచ్చింది మనకి తెలుస్తుంది. జంతువులు ఎవరికి చెప్పలేవు. సో జంతువు యొక్క ఓనర్ మాత్రం చూసుకోవాలి. ఆ జంతువు ఓనర్ చూసి సరైన సమయంలో చూస్తే ఓకే. చూడలేదనుకోండి, ఒక కుక్క కరిచింది, ఆయన పట్టించుకోలేదు. సో పట్టించుకోనప్పుడు అది ఆ వ్యాధి ఆ జంతువుకు వస్తుంది. ఆ జంతువుకు వచ్చినప్పుడు ఆ జంతువు కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు మనకు కనిపించవచ్చు.
1: అంటే ఇప్పుడు జంతువుకు వచ్చిందని ఎలా గుర్తించాలి?
0: ఓకే, ఈ రేబిస్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది ప్రశ్న. సో రేబిస్ వ్యాధి లక్షణాలు రెండు రకాల, రెండు దశల్లో అనుకోవచ్చు. ఒకటి ప్యూరస్ ఫామ్ అంటాం. ప్యూరస్ ఫామ్ అంటే అది చాలా అంటే ఎన్సెఫలైటిక్ ఫామ్ అంటాము. అది ఒక ఫ్యూరియస్ అంటే అంత గందరగోళంగా, రెస్ట్లెస్గా అటు ఇటు తిరగటము, అటాకింగ్ మోడ్లో ఉంటాము, ఒక్కోసారి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటాము. ఈ తాలూకు లక్షణాలన్నీ ఆ జంతువుల్లో కనిపిస్తాయి. అట్లా ఇంకొక ఫామ్ ఏంటంటే డంప్ ఫామ్. డంప్ ఫామ్ అంటే పారాలైటిక్ ఫామ్. డంప్ ఫామ్ అంటే అది సైలెంట్గా ఉంటుంది. సో ఈ సైలెంట్గా ఉంటుంది, అది ఏమి చేయదు. అది ఫ్యూరియస్ ఫామ్లోనే మనకి జనరల్గాను హైడ్రోఫోబియా అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే నీటిని చూస్తే భయపడుతుంటాయి. అది మనుషులైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు. జంతువుల్లో కూడా ఈ లక్షణం ఉంటుంది. హైడ్రోఫోబియా, నీటిని చూడగానే మన గొంతు దగ్గర ఉన్న నరాలు బిగుసుకుపోవటము, ఆ నాడీ వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగి, సో ఆ విధంగా ప్యూరియస్ ఫామ్ ఉంటుంది. డంప్ ఫామ్ అంటే సైలెంట్ అయిపోతుంది, సైలెంట్గా ఉంటుంది, అది ఏం చేయదు. కొన్ని కొంతకాలం తర్వాత పారాలసిస్ రావటము, ఈ లక్షణాలు మనం జంతువుల్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రెండు లక్షణాలు అంటే ఒకటేమో అటాకింగ్ అగ్రెసివ్ మోడ్లో ఉంటుంది, ఫ్యూరియస్ ఫామ్ అంటాం, గందరగోళంగా ఉంటుంది. రెండవది సైలెంట్గా ఉంటుంది, మూగజీవిలాగా. అంటే జంతువే మూగజీవి అంటున్నాం మనము, అది ఇంకా అంటే సైలెంట్గా ఉండదు. నార్మల్ బిహేవియర్ కంటే కూడా లోగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, నార్మల్గా ఉండకుండా.
1: అంటే ఇలాంటి లక్షణాలు కనబడ్డప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, దీనికి పరీక్షలు.
0: ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈ మధ్యకాలంలో కొత్తగా లాలాజలం ద్వారానే ఒక ఇన్స్టాంట్ టెస్ట్ లాగా అనమాట. సో లాలాజలం తీసుకొని లాలాజలం వేసేస్తే దానికి ఉందా లేదా అనేది రేబిస్ జనరల్గా అయితే, పాతకాలంలో అయితే ఈ వైరస్ అనేది మన పుర్రెలోకి అంటే జంతువు యొక్క మెదడులోకి పోయి అక్కడ ఇదయ్యి అక్కడ స్టెయినింగ్ అంటే దాన్ని చనిపోయిన తర్వాత తీసి లేకపోతే అటాప్సీ చేయటము, దాంట్లో శాంపిల్ తీసుకొని చేయటము, అట్లా చేయటము ఉంటుంది. అది కొంచెం ఉంది. ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ లాగా లైక్ మన లాలాజలం తీసుకుని ఒక చుక్క అక్కడ వేస్తే దానికి ఉంది అంటే అమ్మడిని తెలిసిపోతుంది. అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయి కొన్ని,
1: దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు ఇంకో జంతువుకు రాకుండా. రైతులు
0: ఒకటి వచ్చింది అని మనకు తెలిస్తే ఆ జంతువుని ఐసోలేట్ చేసి దాని నుంచి వేరే జంతువులకు కానీ మనుషులకు కానీ, ఎందుకంటే ఇది ప్రాణాంతకం ఉంది. ఒకసారి వచ్చిందంటే తగ్గటం అనేది తగ్గుతుంది, బట్ చాలా రేర్, అంటే చాలా ఎక్కువ టైం పట్టడానికి ఉంటుంది. అది మనం వైరస్ ఎంతకాలం మన శరీరంలో ఉంటుంది, ఎంత క్వాంటిటీ మన శరీరంలో ప్రవేశించింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
1: కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికీ చూసుకుంటూ ఉండాలి.
0: అవునండి,
1: పశువులు పెంచుకునే వారు కానీ ఎవరైనా రైతులు కానీ, వాళ్ళు
0: పశువులు పెంచుకునే వాళ్ళు రెగ్యులర్గా, పశువులు కావాలండి, ఈవెన్ పెట్స్ కానీ.

0: కుక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు, అంటే జనరల్గాను ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మంది కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటుంటారు. వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ ఆ వైరస్కి ఉంది అని మన బాడీలోకి వచ్చిన తర్వాత మనం ప్రాణాన్ని వెలకట్లేం కాబట్టి, సో ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి అది ఎప్పుడు ఎంతకాలం తర్వాత మనలో ఎగ్జిబిట్ అవుతుంది బయటకు అనేది మనకు తెలియదు. ఒక్కోసారి 2 సంవత్సరాలు కావచ్చు, ఒకసారి 3 సంవత్సరాలు కావచ్చు, ఆ తర్వాత కూడా లక్షణాలు మనలో బయట కనబడతాయి. నేను తాగాను నాకేం కాలేదు, నన్ను కుక్క అరిచింది నాకేం కాలేదు అని చెప్పడానికి ఉండదు. ఒకవేళ వ్యాధి వైరస్ ఉంది అంటే అది 4 సంవత్సరాల తర్వాత అయినా బయటికి కనపడే లక్షణాలు కనిపించవచ్చు.
1: చివరగా రైతులకు కానీ ఈ పశు పోషకులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
0: ఈ ప్రపంచ రేబీస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా ప్రతి ఒక్క రైతు అలాగే ప్రతి పెట్ ఓనర్, ఎవరైనా కుక్కలు పెంచుకున్న వాళ్ళు పిల్లలు పెంచుకున్న, మీరు ఏ చిన్న విషయాన్ని కూడాను అవకాశం తీసుకోవద్దు. ప్రతిసారి అది కుక్క కావచ్చు ఆవు కావచ్చు, మీ పశువును జాగ్రత్తగా చూసుకోవాలి. కుక్కలు కరుస్తున్నాయా లేవా, గాయాలు ఉన్నాయా లేవా అది ఒకటి చూసుకోవాలి. ఒకవేళ గాయం అయిన వెంటనే ఇందాక చెప్పినట్టు సోప్ వాటర్తో కడుక్కోవాలి, వైద్యుని సంప్రదించాలి. అది కుక్కలు ఓనర్స్ అయినా కానీ వాళ్ళు టీకాలు వేయించినా కానీ వాళ్ళ సొంత కుక్క ఆయన ఎప్పుడైనా గీరినా కరిచినా నాకినా కానీ మీరు అవకాశం తీసుకోవద్దు. ప్రతిసారి చిన్న అవకాశము ఒక ప్రాణం పోవడానికి ఛాన్స్ ఉంటుంది, అది ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అది అంత డెడ్లీ డిసీజ్ కాబట్టి మీరు పెంచుకునేటప్పుడు ఎంత ప్రేమ పెంచుకుంటారో అలానే చిన్న గాయమైనా ఏదైనా కానీ శుభ్రంగా క్లీన్ చేసుకొని టీకాలు వేయించుకుంటే బాగుంటుంది.
1: ఇంతవరకు పశువులలో రేబీస్ వ్యాధి చికిత్స మరియు నివారణ చర్యల గురించి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
2: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
4: ఇప్పుడు వినండి పత్తి పంట సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్ర రైతు రౌతు రాజయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్.
5: నమస్కారం రౌతు రాజయ్య గారు, మీరు సంగెం గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
6: అవును సార్.
5: ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు?
6: పత్తి, మొక్కజొన్న.
5: ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు మీరు?
6: 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి పండిస్తాను.
5: 40 సంవత్సరాలు? మీ చిన్ననాటి నుండి పండిస్తా ఉన్నారు?
6: చిన్నటి నుండి 50 సంవత్సరాలు.
5: 50 సంవత్సరాలకు వెళ్ళి పండిస్తా ఉన్నారు?
6: 70 సంవత్సరాలు నాది వయసు.
5: మరి అప్పుడు ఈ పత్తి సాగు ఎలా చేసేవారు మీరు అప్పుడు?
6: ఇక పత్తి ఎలా సాగు అంటే మనకు ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చిన సాంచి తెలుసు, మనకు అదనం తెలియదు. 40 ఏళ్ళ కానీ సాగు నడుతుంది, వాళ్ళని చూసుకొని చేసుకున్నాం, పండించగలుగుతాను.
5: మొదలు మా పత్తి మీరు పండించలేదు?
6: లేదు, పండిత గుండ్రు నుంచి వాళ్ళు చెప్పింది. మాకు
5: ఏం పండించేది ఎక్కువగా మీరు?
6: ఏ అప్పుడు మా పెసలు, మా జొన్నలు, ఇవే మన కూరగాయలు. ఈ పత్తి రాకముందు మొక్కలు, కందులు, పెసలు,
5: ఇవన్నీ మనకు ఈ పంటలు ఉండే ఆహార పదార్థాలు.
6: ఆ పంటలు ఉండేవి లేవు. ఈ పత్తి వచ్చాక నుంచి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇక పెట్టుబడి చేయక మందు తాగుడు, భూములు అమ్ముకోడు, అంత ఆగమాగం. అది మరి సరైన రైతు చేస్తే మంచిగా పడుతుంది, నువ్వు ఆనంగా వ్యవసాయం చేస్తే పడుతుంది. అట్లా పండగ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మళ్ళీ వర్షాలు ఒకటి అంటే వర్షాలు నీరు ఉన్నాయి, మంచిగా పండింది దిగుబడి. యాసింగి వానకాలం ఒడ్లు బాగానే పండినాయి, రైతులకు అనుకూల కాలం అయింది, మంచిగా పండినాయిలే. ఈ సంవత్సరం కాలం లేక ఇబ్బంది పడతారు, బోర్ నీళ్ళు వెళ్తారు, బాయిల్ నీళ్ళు వెళ్తారు, ఇక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. నీళ్ళు
5: ఇప్పుడు పెసర్లు, కందులు పండిస్తలేరు మీరు?
6: ఈ పెత్తలేవి.
5: ఎందుకట్లా మరి?
6: ఒకళ్ళు చూసి ఒకళ్ళు రైతులు ఏ తెలియదు, వాళ్ళు దిగుబడి తెలియదు, వాళ్ళకి ఖర్చులు తెలియదు రావు. ఒకటి అల్కా జనం తయారయ్యిండు, మనం మక్కని వేసుకుంటే మంచిది అంటే ఇంట్లో లేదు. మక్కని మళ్ళీ వేసి మనం డబుల్ పంట చేస్తాం, నీళ్ళు ఉంటే. ఆ పెసర్లు చేస్తే మంచిదే, భూమికి మంచిదే, మనకు మంచిదే. కానీ అవి ఎత్తలేరు, పెసర్లు కందరు ఎత్తలేరు. ఏకనే పప్పు దినుసులు పెరిగిపోయింది,
5: రేట్లు పెరిగినాయి,
6: రేట్లు పెరిగినాయి,
5: భూసారం తగ్గుతుంది.
6: తగ్గుతుంది.
5: మొక్కజొన్న అన్నారు, ఎప్పుడు వేసుకుంటారు మొక్కజొన్న పంట మీరు?
6: ఈ యాసింగి నవంబర్ లో వేయాలి, యాసింగి పంట.

0: యాసింగ్ పంట వేస్తారా?
1: దీన్ని చేయాలి యాసింగ్ పంట.
0: ఈ పత్తి తర్వాత వేస్తారా?
1: పత్తి తర్వాత
0: బోరే
1: బోరే పోసేది.
0: మీకు నీళ్ళు మంచిగా ఉన్నాయి,
1: దీనికి అనుకూల సమస్య. అది ఇంకా 5 ఎకరాలు పడుతుంది. 5 ఎకరాలు పడే అంత బోరు పడుతుంది, అంత 3 నెలలు వేసి బోరు.
0: అట్లానా? బాగుంది అంటారు.
1: బాగా.
0: ఈ పత్తి ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టి మీరు?
1: 3 నెలలు అయితే కానీ 3 నెలల కానీ మొరలే. ఇక మొలిచింది 2 నెలలు 15 రోజులు. 15 రోజులు దాకా పెట్టాక పొసిలు వేసినాం, అవి మొరలే. అప్పుడు ఈ వర్షాలు అప్పుడు తడి ఇప్పుడు అప్పుడు వన పడ్డాక మొచ్చింది.
0: ఫస్ట్ రాలేదంత, చాలా పెరగలేదు ఈసారి.
1: వర్షాలు లేవు, వర్షాలు లేక పెరగలే. వర్షాలు
0: మరి ఈసారి అందరు కూడా ఈ నీరు ఎక్కువ పట్టే పంటలొద్దు, తక్కువ నీటితో పండించే పంటలు వేసుకోమంటున్నారు. మీరు మరి పత్తి ఎందుకు వేశారు?
1: ఇక నాకు ఉన్న 2 ఎకరాలు కాదు, నేను వేసిన 5-6 ఎకరాలు కలిగి ఉంటే అదే ఒక 5 ఎకరం ఎత్తును. నాకు ఉన్నది 2 ఎకరాలు కాదు, ఎందుకు మన అంటే నేను వేయలే. మళ్ళీ వేసింది మా కోన వేసుకుంటా,
0: వేసుకుంటా.
1: మళ్ళీ వచ్చిన తర్వాత పెసరా ఏదో అనుకూలంగా చేసుకుంటాను. కూరగాయలు పెట్టడా దగ్గర రోడ్డు ఉన్నాయి,
0: కూరలు కూడా పండిస్తారా మీరు?
1: కూరలు వేయలే కానీ బండి అలవాటు నేర్చుకోవాలి. కొద్ది పువ్వు ఉన్నది కాబట్టి మేము కూరగాయలకు అలవాటు పడాలి.
0: పడితే బాగుంటుంది
1: అంటారు. ఈ రోజు 50 రూపాయలు కూరలు మేము కొరకు వస్తాండి. 100 రూపాయలు 50 రూపాయలు కూర పావు కిలో 50, మనకే 200 సమాన పడుతుంది.
0: మనం పండించుకుంటే కూడా
1: న్యాయం కాదు. మన ఇంటి కూరగాయలు, శ్రేజ కూరగాయలు
0: అంతే కదా,
1: వాళ్ళు తెచ్చే 3-4 రోజులకు వస్తాయి మనకు. అని చూద్దాం అని చెప్తాను.
0: ఇప్పుడు ఈ పత్తిలో దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు? పత్తి వేయాలంటే,
1: పత్తి వేయాలంటే మొదలు ప్రవేశ దున్నాలి. దున్ని మళ్ళీ 12 రూపాయలు కొట్టాలి, కొట్టి అత్తు కొట్టి గింజలు వేయాలి.
0: ఈ దుక్కిలో పశువుల పెంటలు వాడుతున్నారు ఇప్పుడు? పశువుల పెంటలు పెంట
1: ఉంటే వాడదు, లేవు పశువులు లేవు. ఏమైనా మందు బత్తాలు రాయన్న 4 బత్తాలు వేసిండు, ఎల్లన్న 3 బత్తాలు గివే బత్తాలు చూసి పోతుంది. కానీ ఈ అసలు అడుగు పెంట పోయాలి. ఈ సంవత్సరం బయలు నేడు పోసిన సంవత్సరం 10 ట్రాక్టర్ పోయాలి. దీంట్లో 2 ఎకరాలు గట్టి పంట పండియాలి. దీంట్లో
0: మీకు మరి ఎడ్లు బర్రెలు పెంచుకుంటలేరు?
1: అన్ని అయిపోయినాయి సార్, లేవు. ఇక మన 6-7 ఎకరాలు పోయి మన పార్క్ లో పోయింది. పోయి
0: పార్క్ లోకి పోయిందా?
1: 7 ఎకరాలు పోతున్నాయి. ఇది 2 ఎకరాలు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, ఇక 2 ప్లాట్లు కొన్నా. ఇప్పుడు ఇక అప్పు సప్పు లేక మంచిగా ఉన్నా.
0: ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు తింటాడ బర్రెలు ఎద్దులు
1: ఉంటాయి, ఫుల్ నాక 4 బర్రెలుంటే 2 ఎడ్లు నాయత్తెడ్లు పెద్ద ఎడ్లు సంజేసాయి. ఇప్పుడు ఇట్లా అంటే ఉన్నాయి ఇంప సమానం. ఈ అడి
0: మానేసి మీరు ఎడ్లను పెంచడం?
1: ఇక భూమి పోయింది కదా, భూమి పోయింది కదా, తక్కువ అయింది వ్యవసాయం. ఈ 2 ఎకరాలకు ఎడ్లు బర్రెలు నాకు ఎందుకు సాధన అవుతుంది మరి
0: అని చెప్పి
1: ఇప్పుడు ఇప్పుడు అరక దుంతా మందు నేనే కొట్టుకుంటా, మందు వేసుకుంటా. మా అమ్మ నేనే
0: వేసుకుంటా,
1: నేనే కూలో ఇల్లు ఇంతవరకు కూలు రాలే. మేము కలుసుకున్న 4 రోజులు నేనే మందు కొట్టుకుంటా, అన్ని నా సొంత విషయంతో పని చేసుకుంటా.
0: ఇప్పుడు ఈ వేసిన కలుపు నివారణ ఎట్లా చేసుకుంటారు? ఇలా ఎప్పుడు చేస్తారు
1: కలుపు? కొద్దిగా కొద్దిగా ఘాటిగా కానీ కలుపుకుంటాం. మీ ఇంటి వాళ్ళని బాగా అయితే కూలీలు పెట్టాలి. కొద్ది కొద్ది ఉండి మా వాళ్ళు వస్తారు కదా, తడిచింది కదా, దాన్ని ఆడపూసి ఏడపూసి ఏరేస్తారు.
0: మీరు రోజు తిరిగి అక్కడ కొద్దిగా ఏరుకుంటా,
1: తిరిగి పురుగున చూసి రేపు మందు కొట్టాలి.
0: అట్లా చేసుకోవడం వల్ల మీ ఇంటి వాళ్ళే చేసుకోవడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరే చేసుకుంటున్నారు.
1: చేసుకుంటేనే గది మిగులుతాను. నీ కూలిపోతే కూలిపోతే వాడు పొద్దు అక్కడికి చేద్దా పని, నా ఇంటి పని అది చేసుకుంటా.
0: కాబట్టి మీకు కొంత నయం,
1: కొంత నయం, చాలా నయం. కాసేపు కూర్చుంటా, ఇంటికి పోతా, వాడు పోయి కూలిపోతే.
0: ఈ నీరు 2 రోజులు ఒకసారి పెడతా అంటారు పత్తికి?
1: ఈ ఒక్కసారి మళ్ళీ పెట్టదు ఇక
0: అంతేనా?
1: మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాపు కాచి మళ్ళీ ఇక బాగా ఊడచ్చి మంచిగా ఉండదు. దాన్ని ఎండిపోయినప్పుడు ఆకలినప్పుడే పోయినారే. ఈ ఊరికే పడితే నీళ్ళు నేను కడితే మాత్రం అది కాయాలి, పురుగు అవుతుంది.
0: నీళ్ళు తక్కువ ఏం కాదు ఇప్పుడు,
1: ఏం కాదు అంటే నీళ్ళు కట్టాలి. ఇప్పుడు నీళ్ళు లేవు చూసి మరి కడతా, నా బోర్ పెట్టి 3 నెలలే.
0: అదే 2 రోజులకు ఒకసారి 10-20 రోజులకు ఒకసారి పెడతారా?
1: ఇప్పుడు ఈ తడితే కదా మళ్ళీ 2 నెలలు దాకా పెట్టగా,
0: మళ్ళీ 2 నెలల దాకా పెట్ట,
1: మళ్ళీ బెట్టకు రావాలి. బెట్టకొచ్చినట్టు పెడితేనే చేయాలి మంచిగా ఉంటుంది. అట్లా పెట్ట
0: మీకు అంటే తెగులు కీటకాలు ఏమి వస్తూ ఉంటాయి మీ దగ్గర ఎక్కువగా పత్తి మీద?
1: తెగులు వస్తే, తెగులు వస్తే మందు కొడతాం, మందు కొడితే తీరిపోతుంది. ఇప్పటికైతే రాలే తెగులు, ఇక వచ్చే ఇన్ని రోజులు వచ్చే ఇప్పుడు రాలే. బూడికల్లో వచ్చే పురుగు వచ్చి కొట్టాలి, మందు తెచ్చి కొట్టాలి.
0: ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేశారు, అప్పుడు దిగుబడి ఎట్లా వచ్చేది మీకు పత్తి కానీ ఇతర పంటలు కానీ?
1: అప్పుడు దిగుబడి ఖర్చు ఎక్కువ, పంట ఎక్కువ వచ్చేది. అప్పుడు ఈ పురుగులు లేవు కదా, ఎకరానికి 10 గంటలు లేదు. ఇప్పుడు అప్పుడు మందు తక్కువ, ఇప్పుడు మందులు ఎన్ని కొట్టినా కూడా వస్తా పత్తి నాణ్యత అది దిగిపోయింది, వదనత్తలేదు, వదనత్తలేదు,
0: దిగుబడి తగ్గిపోయింది.
1: దిగుబడి తగ్గిపోయింది,
0: అప్పుడు బాగా వచ్చేది.
1: అప్పుడు బాగా వచ్చేది, ఖండ ఇంత ఖండ బుగ్గ ఏదైతే మంచి వచ్చేది. ఎక్కడ 10 గంటలు పట్టియలేదు. మళ్ళీ యాసింగి కూడా పైర కాపు కాసేది, నీళ్ళు కట్టకు నీళ్ళు లేని భూములకు. అప్పుడు వర్షాలు పంచుకుంటు భూమి మంచిగా రాగడి భూములు అవి అవి పైరకు వచ్చి మళ్ళీ ఎరక చిరిగా మళ్ళీ కాసేది.
0: 2 పంటలు
1: రెండు పంటలు ఒక్కటే వేస్తే మళ్ళీ యాసింగ్ కూడా ఉండే అదే. మందు కొట్టుకుంటే 2 సార్లు మందు కొడితే కథం అయిపోయింది. ఇప్పుడు ఆకర్షణకి వచ్చే మందు కొడతాను వీరికి.
0: ఖర్చు బాగా అయితే దిగుబడి తగ్గిపోయింది,
1: దిగుబడి తగ్గుతుంది. మళ్ళీ ఈ నాణ్యమైన ఇత్తనాలు ఇస్తలేరు మాకు. ఈ రైతు కష్టం చేసిన వాళ్ళు అంటే చేసిన వాడికి మందు బత్తాలు దొరుకుతారు, దొరికితే మళ్ళీ మందులు సరైన మందులు ఎత్తారు. కానీ నాపా ఎదురు అన్ని ఒక్క తిరగలేవు చెట్లు, అన్ని కల్పిస్తాను మాకు.
0: విత్తనాలు కూడా కల్తీ జరుగుతాయి,
1: విత్తనాలు కూడా కల్తీ జరుగుతుంది. లేకపోతే ఇట్లా ఎందుకుంటుంది? సందర్భం మంచుకుని లేవు విత్తనాలు.
0: కొద్దిగా పెద్దగా పెరిగింది అక్కడ.

0: ఎవరికి కూడా బాగా వచ్చింది.
1: ఇక్కడ చిన్నగా ఉన్నాయి,
0: చిన్నగా ఉన్నాయి,
1: అన్ని
0: ఒకటి పెట్టే కదా, అన్ని ఒకటి పెట్టే కదా. అట్లా చేనులో కూడా మన గింజల్లో బత్తాలు పోసి కలిపి ఇక ఇస్తాను, 10 బత్తాలు 2 బత్తాలు కలిపి కలుపుతాను.
1: దానివల్ల మీకు నష్టం జరుగుతుంది,
0: చిన్న మొక్కలు అవే, దాని పురుగు వస్తాయి, గవాడికి తెగులు వస్తాయి. మంచి

0: చేనుని పండలు వాళ్ళకి ఎట్లా
1: మరి
0: ఉంటుంది?
1: కాట బాగా రావంటే పత్తి కాయలు మీరు ఎట్లాంటి పద్ధతులు ఏమైనా వాడుతూ ఉంటారు? అది మంచి దిగుబడి రావాలి.
0: ఇక మనం నీళ్ళు కట్టాలి, 15 రూపాయలు వారం వస్తే మందు కొట్టాలి, అదే కాపాడుతుంది ఆ చెట్లు. ఆయన దిగులు వస్తాయండి, దానికి పురుగు రాకుండా స్ప్రే స్ప్రే అడిపి మందు కొట్టాలి, కొడితే అదే ఫలలు మంచిగా వస్తుంది. ఇతను తెచ్చితే మంచి ఇతను తేవాలి.
1: దీని తర్వాత ఏం పండిస్తారు?
0: మళ్ళా మక్క,
1: మక్కజొన్న వేస్తారు.
0: మక్కని వేసుకోవచ్చు, ఎరిశనగ వేసుకోవచ్చు.
1: వేరుశనగ వేసింది మీరు ఎప్పుడైనా?
0: అప్పుడు వేసి ఇప్పుడు ఎత్తున్నా సార్. అప్పుడు
1: ఎందుకు
0: కానీ ఎత్తలేదు, ఎత్తే దిగబడతలేట. కూళ్ళు నాళ్ళు పెరిగితే ఇక నీ ఒక్కనే దక్కుతా. ఆ రాయన చేయాలి అయింది ఆయన వీరు రెండు చెట్టు మీక వారం రెండు చెట్టు మీక ఈ చేను లూటే పోతుంది.
1: అందరం తీసుకోవడం,
0: అందరం ఎత్తే నా చెన్ని ముట్టుకో, నీ చెన్ని ముట్టుకో. ఈ ఒక్కరేసారికి కథ అయిన దీన్ని ఇట్లా రోడ్డు ఆపాలి సందాన్ పిక్కపోను భయం కథ ఎత్తలేదు.
1: కాబట్టి మీరు
0: ఎందుకంటే మనం నువ్వులు చెనక్కాయ వేసి గానుగ పడుకుని ఆ నూనె తిన్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉన్నది.
1: చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు.

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ DRDO తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త్ర ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో GDP అంటే భారతదేశ స్థూల

దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్ లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMRకి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. 25 సెప్టెంబర్ 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 7 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి
చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భూమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26 న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం శుద్ధి సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014 కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరింకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ MARK-3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ Block 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ Block 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15, 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్లు సేవలు
సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును

0: ప్రవేశపెట్టింది. రైల్వే లైన్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినీగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి అందాల రాముడు చిత్రం నుండి రాజేష్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట. ఈఎస్ మూర్తి గీతానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు అందాల రాముడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తరువాతి పాట ఒకరాధా ఇద్దరు కృష్ణులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతం, ఇలయరాజా సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మూర్తి, మంగమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు ఒకరాధా ఇద్దరు కృష్ణులు చిత్రం నుండి ఈ పాట వినండి.

కార్యక్రమంలో తరువాతి పాట సూర్యవంశం చిత్రం నుండి చిత్ర పాడిన పాట. షణ్ముఖ శర్మ గీతానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్ ఇంకా మిత్రబృందం ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాటను ప్లే చేయమని కోరుతున్నారు. మరి వీరందరి కోరిక మేరకు సూర్యవంశం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్జ్ పై మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, కుంకుమ తిలకం చిత్రం నుండి కెజే యేసుదాస్ పాడిన పాట మైలవరపు గోపి గీతానికి సత్యం సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, అజయ్ కుమార్, రేవంత్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం కుంకుమ తిలకం చిత్రం నుండి ఈ పాట

సంపంగి చిత్రం నుండి గంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో వి యాదగిరి పాడిన పాట. పాట రచన వి యాదగిరి. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాన్విక ఇంకా ఇతర మిత్ర బృందం, మరి వీరందరి కోసం అలాగే రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా సంపంగి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తరువాత ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామ్.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

కార్యక్రమంలో తర్వాతి పాట మహాత్మా చిత్రం నుంచి కార్తీక్ సంగీత పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, విజయ్ ఆంటోనీ సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు. మరో వీరందరి కోరిక మేరకు మహాత్మా చిత్రం నుండి ఈ పాట విని ఆనందించండి.

ఆయుధం చిత్రం నుండి కుమార్ సను నిష్మ పాడిన పాట చిన్ని చరణ్ గీతానికి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా నుండి అమరేందర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇదే పాటను మాకు కూడా వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, సుహాస్ కృష్ణ, ఇంకా ఇతర మిత్రబృందం. మరి వీరందరి కోరిక మేరకు ఆయుధం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కెజే యేసుదాస్ చిత్ర పాడిన పాట. పాట రచన ఎంఎం కీరవాణి. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి మిత్ర బృందం. మరి వీరందరి కోరిక మేరకు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనోరంజని కార్యక్రమంలో తరువాతి పాట బొబ్బిలి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట. సీనియర్ సముద్రాల గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు బొబ్బిలి యుద్ధం చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినండి సంక్రాంతి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, రాజేశం, సరోజిని, మాయా ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు సంక్రాంతి చిత్రం నుండి ఈ పాట వినండి.

ఈ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరియకుడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం వింటారు. ముందుగా పంటువరాలి రాగం, రూపకతాళం, త్యాగరాజ కీర్తన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

కార్యక్రమంలో తరువాతి పాట అమరజీవి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

పిడుగురాముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, టీవీ రాజు సంగీతం.

రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీతానికి ఇళయరాజా సంగీతం.

సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

శ్రోతలింతవరకు అలనాటి ఆనిముత్యాలంటి సినీ గీతాలు, మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు కోరుతున్నాము. నమస్తే. జై హింద్.